అంటే డీటర్ అయిపోయింది ఇప్పుడు ధీరజ్ వచ్చాడని చెప్పడానికి మళ్ళా అది ప్లే చేశా. సో గైస్ నా పేరు ధీరజ్, నేను యూజువల్లీ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటాను అన్నమాట. నా షో పేరు వచ్చేసి F5, అంటే మన సిస్టమ్ పని చేయకుంటాను, వెబ్సైట్ హ్యాంగ్ అవుతాను, మనం ఏం చేస్తాం టక్క టక్క టక్క టక్క రిఫ్రెష్ చేస్తాం కదా, గట్లనే ఈ మిడ్ వీక్ క్రైసిస్ ని టక్క టక్క టక్క టక్క రిఫ్రెష్ చేయడానికి ధీరజ్ గారు కొన్ని కాన్సెప్ట్స్ పట్టుకొని వస్తాడు, అది మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు అన్నమాట. సో మీరు అడగొచ్చు ఈ F5 ఏమేమి ఉంటాయనంటే ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటినీ తీసుకొచ్చి ఏర్కొచ్చి ఫెయిత్ కి లింక్ చేస్తాడు. ఇట్లా మనం అల్లుతాం కదా, అల్లినట్టు అన్ని కథల్ని మళ్ళా ఫెయిత్ కి అల్లుతాడు అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు. సో జనాలు బేసికలీ 3 రకాలు, అంటే ఇప్పుడు ఏదో ప్రవచనంలో చెప్పినట్టు రజోతమో సత్వగుణం అన్నట్టు కాకుండా మన స్టైల్లో చెప్దాం. ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటోడు, వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, మూడోటోడు అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాల కూర్చొని ఛాయ్ తాగేటోడు. ఈ 3 రకాల జనాలను కేటర్ చేయడమే ధీరజ్ గాని షో యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చాక మనం మళ్ళీ టాపిక్ లోకి వెళ్దాం.

సో గైస్, ఈ పాట పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ఒక చిన్న కథ చెప్పాలన్నమాట. అంటే కథ కాదు, యథార్థ గాథ. మన శనివారం ఆదివారం మనకు ఫీఫా ఫైనల్ అండ్ థర్డ్ పొజిషన్ గేమ్ అయింది కదా. సో ఫైనల్స్ కొరకు మయామిలో చూద్దామని పోయినా. అయితే మయామి బీచ్ దగ్గర పెద్దగా ఇట్లా పెద్ద 9x6 పెట్టి చేస్తా ఉండే. నేనేమనుకున్నా కొంతమంది ఒక్కడో ఇద్దరు కూడా స్పెయిన్ కి సపోర్ట్ చేస్తాడు, అర్జెంటీనా అందరు ఎట్లా చేస్తారు కదా అని అనుకున్నా. ఈ దరిద్రులు ఎట్లున్నారు అని అంటే అక్కడ అర్జెంటీనా ఓడిపోతుంది అని అంటే నన్ను గొట్టేటట్టే ఉండేవాళ్ళు. సో అంటే నేను కొంచెం మెస్సీ హేటర్ అని కాదు, బట్ నాకు రొనాల్డో ఇష్టం అనమాట, ఏ మాట కామాట. సో ఎన్ని కప్పులు కొడతాడు బ్రో ఆయనే, పెద్ద మనిషి, కొంచెం వేరేలో కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అట్లని చెప్పి నేను స్పెయిన్ కి సపోర్ట్ చేస్తా ఉండే. అక్కడ వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకోవచ్చు కదా, లే స్పెయిన్ వాళ్ళు మంచిగా ఆడుతున్నారు రాబాయ్ అంటే నా మీద ఎగబడి పడుతుండే, ఎక్కడ తేడా కొడుతుందని చెప్పి వెంటనే కార్ వేసుకుని మయామి బీచ్ నుండి లిటిల్ హవానా అని ఒక జాగుండే ఆడ పోయినా. ఆడ మొత్తం మనోళ్ళే, మొత్తం మన అంటే మనోళ్ళు అంటే దేశీయులు కాదు, స్పానిష్ వాళ్ళు కథం. ఆడ పోయి ఇక సెలబ్రేషన్స్ ఉండే, అంటే లక్కీగా స్పెయిన్ వాళ్ళు విన్ అయినారు కానీ అసలు ఏమన్నా మ్యాచ్ ఉండేనా, లిటరలీ ప్యూర్ డామినేషన్ అన్నమాట. ఇది కథ, అందుకే నా పాట పెట్టిన. ఇప్పుడు మెల్లగా మన టాపిక్ లోకి వెళ్తే, నేను మొన్న ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ధైర్యం చేసి అంటే స్కై డైవింగ్ చేసిన. ధైర్యం స్కై డైవింగ్ చేయనీకి కాదు, పైసలు పెట్టనీకి. ఎందుకు అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు ఇప్పుడు ఎందుకులే ఎంత ఖర్చు అని అనుకున్నా, ఇప్పుడు కొంచెం అయినా ఏ బొంగులే ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి పైసలు పోతే పోనీ అని స్కై డైవింగ్ చేసిన. హైలైట్ ఏంది అని అంటే ఒక స్టేజెస్ అనుకుంటాం కదా ప్రతి లైఫ్ లో ఒక సిచ్యువేషన్, విల్ డివైడెడ్ ఇన్ టు స్టేజెస్ రైట్. అట్లా ఫ్లైట్ ఎక్కేంతసేపు ఎక్సైట్మెంట్ ఉండే, పైకి ఎక్కినాక ఇంకా బాధలు ఏమన్నా వ్యూస్ ఉండేనా, మజా ఆగా అని అనుకుంటుండే. ఆ కిందికి చూసినప్పుడు అరే ఆకాశం ఏమన్నా ఉందా అది ఇది అని అనుకున్నా, అంత సూపర్ ఉండే. బట్ ఒక్కసారి నా ముందు వేరొకటి జంప్ చేస్తా ఉండే, వాడు జంప్ చేసినప్పుడు ఆ తలుపు ఇట్లా తీస్తారు కదా టక్ టక్ టక్ టక్ టక్ అని. అంటే మనకి లిటరలీ ఫ్రాంటియర్ ఫ్లైట్ లోపల టర్బ్యులెన్స్ వస్తేనే మనకు వృషణములు అదురుతాయి. అట్లాంటిది ఆ డోర్ ఓపెన్ చేయగానే కథం ఇట్లా లిటరల్లీ గుండెకాయ నోట్లోకి వచ్చింది అన్నమాట. చల్లటి చెమటలు, వాడేమో బార్ మీద నిల్చో బాబు బార్ మీద నిల్చానంటే ఏం మాట్లాడుతున్నారా, ఒక్క ముక్క అర్థమైతలేదని నేను. తర్వాత ఆ 10 seconds ఆ ఇన్స్ట్రక్టర్ అంటే జంప్ చేసే ముందు ఆ 10 seconds ఉంటది కదా, ఇక లిటరల్లీ ఫ్లాష్ అయింది అనమాట లైఫ్ అంతా. ఇట్లుంటుందా ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి దుంకినాక 5 seconds అస్సాం, బాడీ అస్సాం, మైండ్ అస్సాం, నేను ఎట్లున్నాను కూడా అంతా అస్సామే. బట్ 5 seconds అయిపోయినాక కొంచెం ఇట్లా హోష్ వస్తుంది కదా, అప్పుడు అర్థమైంది అది కంఫర్ట్ జోన్ అంటే ఏంది, ఇది నీ కంఫర్ట్ జోన్ చూసినావా, అంత అనుగుణంగా ఉంటది అని అనుకుంటావు బట్ ఏది నీ చేతుల్లో ఉండదు. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, అయినా ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

చిన్నప్పుడు జిందగీ నా మిలేగీ దుబారాలో సినిమా చూసి వీళ్ళకి ఇట్లానే స్కై డైవింగ్ చేస్తే అదే ఫీల్ ఉంటది అట్లా ఇట్లా అన్నట్టు అనుకున్నా. లిటరలీ ఆ ఫ్లైట్ ఎక్కేంత వరకు అదే ఫీల్ తోటి ఉండే, ఇట్లా అరే ఏమనుంటావా అది ఇది ఇది అని. బట్ ఒక్కసారి దాని పేరు ఏమంటారు అంటే ఎక్కినాక మనం థాట్ ప్రాసెస్ ఉంటది కదా, మనం ధైర్యం తెచ్చుకోవాలని ఒక ప్రాసెస్ నేను మర్చిపోయినా. ఇదే అప్పుడప్పుడు ADHD ఇట్లాంటి రోగాలు ఒళ్ళున్నాయనుకో, మన డెసిషన్ తీసుకున్నాక ఆలోచిస్తాం ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాం రాబాయ్ అని. మీరు కూడా నాతోటి లైక్ ఇఫ్ యూ అగ్రీ, మీరు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తే డెసిషన్ తీసుకున్నాక ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను ఆలోచించే టైప్ మీరు కూడా అయితే యూ కెన్ షేర్ దట్ ఇన్స్టెన్సెస్ విత్ మీ. కాల్ చేసిన నంబర్ ఒక నిమిషం 9726361966 ఇది మన నంబర్, సో కాల్ చేసేయండి. ఎవరికైతే ఇంకో పాట వినేసి మనం వచ్చేసేద్దాము.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి ఖైలీ కాలం.
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం, దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగరయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమన్నా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట.
2: పదండి రామ్ గారు.

ఎగ్జాక్ట్లీ ఆ పైనుండి భూమిని చూస్తే గట్లనే అనిపించింది అన్నమాట. అంటే లిటరల్లీ మనం చిన్నప్పటి నుండి సినిమాలు చూసి పెరిగినాం అనుకో, అంటే మీరు కూడా నాలుగైన సినిమాలు చూసి పెరిగింది అనుకోండి, ఏ సిచ్యువేషన్ కైనా ఫస్ట్ మన బ్రెయిన్ లో ఏమొస్తుంది అని అంటే వాహ్ బ్యూటిఫుల్ అని అనుకోం. అరే ఈ సినిమా మనం ఆ సినిమాలు చూసినాం కదా, అరే ఏమని ఉండే నాకు ఆ సినిమాలో సేమ్ ఇట్లానే ఉండే. అంటే మన ఫీలింగ్ ని వి ట్రై టు కోరిలేటెడ్ విత్ సినిమాస్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే పైసలు కట్టేటప్పుడేమో నాకు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో వాడేవాడు సుబ్బు గుర్తొస్తా ఉండే, ఇప్పుడు పైసలు ఇంత అవసరమా అని ఒక సైడ్. ఇంకో రైట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ మై బ్రెయిన్ లాజికల్ మైండ్ అంటారు కదా, లాజికల్ మైండ్ ఏమో సుబ్బు గ్యాండ్ లాగా ఆలోచిస్తా ఉండే, మా ఎందుకు మా పైసలు మనం దాని బదులు ఎక్కడ పోయి తింటే సెట్ ఉంటది కదా అది అని అనుకుండే. రైట్ సైడ్ ఏమో అరే ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళా రాదు లైక్ నవర్ నెవర్ అని రైట్ సైడ్ అనిపిస్తా ఉండే. సో దెర్ ఇస్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది మైండ్ విచ్ స్పీక్స్ అబౌట్ లాజికల్ అండ్ రైట్ సైడ్ విచ్ ఇస్ అబౌట్ ఎమోషనల్. మన లైఫ్ లో కూడా చాలా వరకు సిచ్యువేషన్స్ ఇట్ గోస్ బిట్వీన్ లాజికల్ అండ్ ఎమోషనల్. సో ఆ టైం లోపల డెసిషన్ ఎట్లా తీసుకోవాలి అని అంటే హౌ వెల్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దట్ మూమెంట్, అప్పుడు లాజిక్ కూడా శాంతిస్తుంది, ఎమోషన్ కూడా సాటిస్ఫై అవుతుంది అట్లని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నా. డెసిషన్ తీసుకున్నాక అర్థమైంది ఏంది అని అంటే నేను పెద్ద పిరికొన్నాను నాకు అర్థమైంది. దట్స్ మై రియలైజేషన్ అన్నమాట. ఎంత పేర్కొన్నా అంటే 10,000 అడుగుల మీద నుండి దుంకినప్పుడు మొత్తం ఇట్లా అరే నా కాల్ని కాల్మొక్తారా అన్నట్టు అని అడుగుతామండే. వానికేమో అంత హైట్ లోపల వానికి తెలుగు అర్థం కాదు, నాకు ఇంగ్లీష్ లో చెప్పొస్తలే, రే నేను దుంకారా అని కాల్మొక్తారా బాంచన్ నన్ను వదిలే అని నేను, వాడేమో వాట్ ఆర్ యు టాకింగ్ అని వాడు. అదంతా అయిపోయినాక సరే ఏదైతుంది నూకి దొబ్బిండు కింద పడ్డాం ఇద్దరం కలిసి దుంకినాం. దాని తర్వాత ఏమైంది అంటే ఇదేదో ప్రవచనం చెప్పినట్టు కాదు కానీ లిటరలీ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా భయ్యా అట్లా.

ఎస్, ఈ పాటలతోటి అబ్సల్యూట్ సినిమాటిక్ మూమెంట్ నేను లైఫ్ లో ఎంజాయ్ చేసిన, దట్స్ వన్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ వాస్ ది స్కై డైవ్. అయిపోయింది, ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు మనం మెల్లగా మన టాపిక్ లోకి వెళ్దాం. సో నేను ఏదేదో మాట్లాడదాం అనుకుని వచ్చిన లైక్ ఐ వాస్ రీసెర్చింగ్ అబౌట్ దిస్ రథయాత్ర, అసలు జగన్నాథ రథయాత్ర వెనకాల ఉన్న మెటాఫర్స్ ఏంటి, దీని గురించి చదివేటప్పుడు ఐ కేమ్ అక్రాస్ దిస్ టర్మ్ కాల్డ్ డెమోక్రటైజింగ్ స్పిరిచువాలిటీ. అంటే డెమోక్రసీ అంటే ఓన్లీ రూలింగ్ గురించి ఇట్లా అని అనుకుంటుండే, బట్ స్పిరిచువాలిటీని కూడా డెమోక్రటైజ్ చేయడం ఎట్లా, ఇట్లాంటి కొన్ని టర్మ్స్ చదువుతా ఉండే. ద బ్యూటిఫుల్ పాయింట్ ఈస్, నువ్వు ఎప్పుడైతే స్పిరిచువాలిటీని అందరికి అందించడానికి ప్రయత్నిస్తావో, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా, నాది నాకే నా లోపల తప్పులు నాకు కనబడుతున్నాయి, ఇట్లా థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ ఉంటాయి కదా, అరే నీకు ఏం అర్హత ఉందని నువ్వు చెప్తావు చెప్పు అని చెప్పి నీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. రెండో క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, అరే ఎన్ని తప్పులు చేసినావు తెలుసారా నీకు తీరజ్గా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మూడో దానికి ఏమొస్తుంది అని అంటే, యూ ట్రై టు ఫైండ్ సొల్యూషన్స్, ఇన్ని తప్పులు చేస్తున్నట్టు తీరజ్గాడు ఇప్పుడు మెల్లమెల్లగా ఎట్లా తక్కువ చేసుకోవచ్చు. దీని గురించి సామవేదం గారు ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఎట్లా అని అంటే, ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ ఆర్ సనాతనం ఆర్ హిందూ ఫిలాసఫీ ఏంది అని అంటే, మనం అనుకుంటాం ఏంది అని అంటే దేవుని దగ్గరకు పోతాం దేవుణ్ణి చూస్తాం అని అనుకుంటాం, బట్ అపారెంట్లీ దేవుడు ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు నేనేదో లైక్ మీరు ఆ దేవుడు అనే బ్రాకెట్ లోపల ఏమైనా పెట్టుకోండి, మీరు అల్లా అయితే అల్లా పెట్టుకోండి, ఏసు ప్రభు అయితే ఏసు ప్రభుని పెట్టుకోండి, గురునానక్ అయితే గురునానక్, నేనైతే కిష్టిని పెట్టుకుంటా, కిష్టి గారు కాదు కృష్ణుని పెట్టుకుంటా, మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, బట్ ప్రాసెస్ ఈస్ ది సేమ్. అది నేను సామవేదం గారి దగ్గర నేర్చుకున్నా. బట్ హౌ అనేది ఇవాళ కొంచెం బ్రేక్ డౌన్ ఇద్దామని ఒక ఆశ అన్నమాట. అంతలోపు ఒక పాట వినేసి వచ్చేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, కేటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
10: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: అందరికి నమస్కారం, నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

అట్లా. సో ఏడు నుండి మొదలు పెడదాం, ఏడు నుండి మొదలు పెడదాం అని అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక. కొంచెం అటు ఇటు దాటినా కూడా చెప్పులు చీపుర్లు తిరుగుతాయి అన్నట్టు దెబ్బలు పడతాయి. సో అందుకని ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని అంటే ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ మంత్ర. మంత్ర అంటే చార్మి సినిమా లోపల మహామహా ఆ మంత్ర కాదు, మనం దేవునికి పూజలు చేస్తాం కదా మంత్రాలు. సో ఈ మంత్రాల వెనకాలన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది కొంచెం రీసెర్చ్ చేస్తా ఉండే అనమాట. అంటే దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే మనం ఏదో దేవుణ్ణి రీచ్ గానీకి ఇది ఒక ప్రాసెస్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ టు నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎట్లా మార్చుకోగలుగుతావు అని చెప్ప నీకు ఏదైతే హెల్ప్ చేస్తుందో దాన్నే మంత్రం అని అంటారు. దాన్ని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంటుంది, ఇట్స్ కాల్డ్ అమరకోశం. ఇంకా పచ్చిగా చెప్పానంటే సంస్కృత పదాలకు డిక్షనరీ లెక్క. ఈ అమరకోశం లోపల దీనికి ఏం మీనింగ్ ఉంటుంది అంటే మన్నన త్రాయతే ఇది మంత్ర. అంటే అంటే అంత కాంప్లికేటెడ్ ఎందుకు బ్రో అని అంటే మన్నన అంటే నీ మనస్సుని ఒక ప్రచోదనం చేయడం. అంటే ఇప్పుడు నువ్వు అనొచ్చేమో అరే త్రాయతే అంటేనే తెలియదు, ఇప్పుడు ప్రచోదనం అంటే ఏం మాట్లాడుతున్నావు రా, తెలుగులో చెప్పొచ్చు కదా అని మీరు తిట్టకండి. సో ప్రచోదనం ఇస్ త్రీ స్టెప్ ప్రాసెస్. ఒకటి నిన్ను ప్రొటెక్ట్ చేయడం, రెండు నిన్ను ట్రైన్ చేయడం, మూడోది నిన్ను లిబరేట్ చేయడం. సో ద వన్ థింగ్ దట్స్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ, ట్రైన్ యూ అండ్ లిబరేట్ యూ ఇస్ కాల్డ్ మంత్రం. ఇది డెఫినేషన్. ఇక ఫిజిక్స్ అనుకుంటావో, సైకాలజీ అనుకుంటావో, న్యూరోప్లాస్టిసిటీ అనుకుంటావో, దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ మంత్రం, దట్ విచ్ ప్రొటెక్ట్ యూ, ట్రైన్స్ యూ అండ్ లిబరేట్స్ యూ. ఇది ఎట్లా, ఇప్పుడు మన ఇంగ్లీష్ వెస్టర్న్ సైకాలజిస్ట్ దగ్గరికి పోయినాం అనుకో, దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ అఫర్మేషన్స్ ఆర్ మేనిఫెస్టేషన్ ఇట్లా అంటారు. మన వాళ్ళు దీన్ని కొన్ని రకరకాలుగా డిస్క్రైబ్ చేసినారు. కొంచెం కొంచెం సేపు అయినాక మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

అయితే ఏడు నుండి మొదలు పెట్టాలి అని ఇందాక అనుకుంటుండే కదా. సో ఈ మంత్రం గురించి రిసర్చ్ చేస్తే అదే ఇట్లా ఒక్కొక్క దానికి జంప్ చేసుకుంటా పోతాం కదా, మనం అసలే కోసిలా లాంటి వాళ్ళం. ఆ ప్రాసెస్ లో భగవద్గీతలో ఒక చాప్టర్ టచింగ్, అంటే మీ అందరికి చాలా తెలుసు చాప్టర్ 6 ఒకటి ఉంటది, ఆ చాప్టర్ 6 లోపల అభ్యాసం గురించి అండ్ హౌ యూ కెన్ ట్రైన్ యువర్ మైండ్ గురించి. అంటే నువ్వు ఒక కోతివని నీకన్నా ముందు దేవునికి తెలుసు, సో ఆ కోతి లాంటి బుర్రని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి నీకు ఈ చాప్టర్ 6 మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎట్లా అంటే నీ బుర్ర అటు ఇటు జంప్ చేస్తూ ఉంటది, భయ్ నువ్వు దాన్ని ఏం

ఎసెన్స్ ఈస్ ద సేమ్. యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ బ్రెయిన్ యాజ్ అ ఫ్రెండ్. ఒకవేళ నీ ఎనిమీ అయి కూర్చున్నది అనుకో, కథం అప్పుడే లేనిపోని రోగాలన్నీ మొదలైతే, యాంగ్జైటీ, డిప్రెషన్, సప్రెషన్, లొల్లి, లోపాటాలన్నీ మొదలైతే ఎప్పుడు, వెన్ బ్రెయిన్ బికమ్స్ యువర్ ఎనిమీ. సో బ్రెయిన్ గాని ఎప్పుడు దోస్తు లెక్క చేసుకుంటే యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. ఆ దోస్తు గాని ఎట్లా చేసుకుంటారు, ఈ 2 గంటలు ఉంటే మీకే అర్థమైపోద్ది. ఇది వినండి.

ఎప్ ఈ పాట వచ్చే టైంలో నేను ఆ శ్లోకం వెతికిన, ఐ మీన్ ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన పాయింట్ వెతికిన. నాకు సంస్కృతం అటు ఇటు ఉంటది, సో తిట్టుకోమాకండి. ఈ చాప్టర్ 6:5 ఏముంటది అంటే, ఉద్ధరేది ఆత్మానాత్మానం మనకెందుకు అంత కష్టం, బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. దాని లోపల ఏముంటది అంటే, ఆత్మైవ హితమానో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. అంటే నీ కథ ఇందాక చెప్పినట్టు ఆత్మనే నీకు దోస్త్ అవుతాడు. ఆత్మ అంటే ఇప్పుడు మళ్ళీ దయ్యం సినిమా లోపల చిన్నప్పుడు ఎప్పుడో సీరియల్లో చూసిన అన్వేషణ ఆత్మ కాదు. ఆత్మ అంటే నీ సోల్, నీ మైండ్ అనమాట. సో నీ మైండ్ నువ్వు దోస్తు లెక్క ట్రీట్ చేస్తే అది అన్నట్టు ఈ చాప్టర్ లో చెప్పిండ్రు. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ టెండ్ టు బిలీవ్, అంటే నేను మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నా, మళ్ళీ ఇదే ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఇండియా లోపల కొన్ని ప్రొటెస్ట్స్ అయితే ఉన్నాయి. మనం ప్రొటెస్ట్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రొటెస్ట్స్ లోపల కొంతమంది మన పద్ధతులని మన దేవుళ్ళని ఇట్లా కించపరుస్తూ మాట్లాడుతూ ఉండే, అండ్ ఈవెన్ కొంతమంది లిటరల్ ఇట్లా వీడియోలు చేసి అసలు ఏంది దేవుడు కాదు ఇది అని క్వశ్చన్ చేస్తూ ఉండే. బట్ ఇప్పుడు మనం వాళ్ళతో కూర్చొని చొక్కా పట్టుకుని అరే ఇది కాదు రాదురా అని చెప్పే అంత ఓపిక మనకు లేదు, వినే అది సహనం వానికి లేదు. సో పాయింట్ ఏంటి అని అంటే, మనం తెలుసుకోవాలి. థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళ వల్ల మనది మనం తెలుసుకుని ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇన్ దట్ ప్రాసెస్ ఏం నేర్చుకున్నానంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెటాఫర్స్. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, మన దాంట్లోపల రామాయణం గాని మన ఇతిహాసాలు గాని ఉన్నది ఉన్నట్టు చదువుతానే దాని లోపల ఉన్న అంతరార్థాలు తెలుసుకోవాలి. ఆ అంతరార్థాలు తెలుసుకుంటే ఏమైతుంది అని అంటే, ఏదైనా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినప్పుడు నీ మీద అది చూపదు. ఐ మీన్ దట్ డజన్ షో ఎనీ ఎఫెక్ట్. అంటే ఇంకా పచ్చిగా చెప్పాలి కథాపరంగా అంటే, ఏదన్నా రాక్షసుడు నీ మీద అటాక్ చేస్తే ఆ దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే మనకు చిన్నప్పుడు కథలు చెప్తారు కదా గట్లా, అది ఎప్పుడు అని అంటే ఓన్లీ వెన్ యూ నో అంతరార్థం. లేకపోతే గిట్లాంటోడు గట్లాంటోడు మధ్య మధ్యలో ఏదో ఒకటి మాట్లాడేసరికి మనం మెయిన్ ఎసెన్స్ ని మిస్ అవుతాం. లైక్ వీ టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఐ నో. ఒక పాట వినేసి వచ్చేద్దాం.

0: రెడీ కంట. సో పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ లోపల కొంచెం కొంచెం నా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసి చదువుతా ఉండే. మీకు చిన్నప్పుడు గుర్తుందా న్యూటన్ నెత్తి మీద యాపిల్ పడితే ఐ మీన్ ఆయన గ్రావిటీ డిస్కవర్ చేసిండ్రు అట్లా ఇట్లా అని. సో చాలా వరకు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ లోపల యూ టెన్ టు అబ్జర్వ్ దోస్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ఇట్, అంటే ఇన్వెంటెడ్ అని అన్నారు. ఇన్వెంటెడ్ ఎట్లా అంటే ఓన్లీ మన ఆయన పేరేంటి థామస్ అల్వా ఎడిసన్ అండ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇట్లాంటి వాళ్ళను లింక్ చేసి దే ఇన్వెంటెడ్ సర్టెన్ ప్రోడక్ట్స్. బట్ కాన్సెప్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ గానీ ఇది గానీ న్యూటన్స్ లాస్ గానీ దెన్ దే సే ఇట్స్ డిస్కవర్డ్. దీన్ని అంటే మన మంత్రాలకు లింక్ చేసినాం అనుకో, యూ విల్ నెవర్ సీ కంపోజర్ మంత్రాలను వీళ్ళు కంపోజ్ చేసిండ్రు అని ఎక్కడ కనబడదు. వీళ్ళు రచించిండ్రు కవి, చిన్నప్పుడు తెలుగులో నేర్చుకుంటాం కదా కవి పరిచయం సందర్భం భావం అన్నట్టు, నీకు మంత్రాలకు అట్లా ఉండదు. మంత్రాలకు ద్రష్టలు ఉంటారు. అంటే మీరు రామరక్ష స్తోత్రం విన్నారనుకోండి, బుధ కౌశిక ఋషి ఒక అనుష్టప్ చంద, ఒక్కొక్క రకాలు ఒక్కొక్క ఋషులకు అది ఇట్లా రివీల్ అవుతా ఉంటాయి. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మంత్రాలు అనేవి ఎప్పట్నుండో ఉన్నాయి, దే జస్ట్ గాట్ రివీల్డ్ టు దీస్ పర్టిక్యులర్ ఋషిస్. సో అందుకని వాళ్ళని ద్రష్ట అని అంటారు. ద్రష్ట అంటే చూసిండ్రు వాళ్ళు, వాళ్ళు చూసిండ్రు ఎక్స్పీరియన్స్ చేసిండ్రు. సో నువ్వు మళ్ళా గ్రౌండ్ జీరో నుండి కష్టపడకుండా అక్కడి నుండే కష్టపడాలని చెప్పి మనందరికి అందించిండ్రు. ఇదన్నమాట మంత్రాల యొక్క బ్యాక్ స్టోరీ. ఇప్పుడు నీకు అది ఎట్లా హెల్ప్ అవుతుంది? దీనికి కూడా పాపం మన వాళ్ళు ఏం చేసిండంటే పాపం పిల్లలు కష్టపడకుండా వి విల్ రైట్ థియరమ్స్, వి విల్ రైట్ ప్రూఫ్స్, మనమే ఎగ్జాంపుల్స్ ఇద్దామని చెప్పి దే గేవ్ అస్. ఎట్లా అంటే దాన్నే మంత్ర సంహితాలు అని అంటారు. మనకు మ్యాథ్స్ లో థియరమ్స్ ఉండి దాని పేరు ఏమంటారు ప్రూవ్ చేయాలని ఒకటి ఉంటుండే, గుర్తుందా? అంటే మీరు ఒకవేళ ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ స్టేట్ బోర్డ్ వల్ల అయితే యూ హ్యావ్ టు లిటరల్లీ రిమెంబర్ ద థియరమ్, ఆ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకున్నాక దాని లోపల రిక్వైర్మెంట్స్ నువ్వే గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత నువ్వే దాన్ని ప్రూవ్ చేయాలి. అది మంత్ర సంహితలు. అంటే నాలంటాడు ఎవడని ఉండడం అనుకో, చెల్ నీ అమ్మ నేను ఆప్షన్లు వదిలేస్తా అని చెప్పి వదిలేస్తా. బట్ నాలంటి వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు. ఓకే ఈ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తే ఇట్లా వర్క్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు నాలంటి వాడు ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ చూసి కాపీ ఐ మీన్ నేర్చుకుంటాడు. అట్లా ఎగ్జాంపుల్స్ ఏంది రాబోయ్ అని అంటే ఆ మంత్ర సంహితాలు ఉన్న సారాన్ని ఉపనిషద్ల లెక్క తీసుకున్నాడు. ఉపనిషద్ల లెక్క తీర్చుకొని మనకు మాండోక్య ఉపనిషత్, కథోపనిషత్, కేనోపనిషత్, ఈశోపనిషత్ ఇవాళ రకరకాలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అడగొచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు రాబోయ్ అని అంటే ఇవన్నీ ఏడ నుండి పుట్టినాయి అంటే ఆ మంత్రాల దగ్గర నుండి ఇవన్నీ పుట్టినాయి. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు పుట్టిద్దాం, దాని తర్వాత మనం మన టాపిక్ లోకి మళ్ళీ వెళ్దాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
2: మనబడి క్లాస్.
3: అమ్మా,
2: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
2: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
5: ఇందాక ఎక్కడ ఎక్కడ ఆపినో గుర్తుకు లేదు. ఒక పడవ నుంచి వచ్చేద్దాం.

నాకు గుర్తొచ్చింది ఇందాక ఇక్కడ ఆపానని. సో వీ హావ్ గాట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఉపనిషత్స్. ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు కదా మనకు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ వాళ్ళకైతే ఈజీగా ఉంటుండే. రాముకి ఇన్ని యాపిల్స్ ఉంటే ఇంత సోము వచ్చి తీసుకుంటే రాము దగ్గర ఇన్ని యాపిల్స్ ఉన్నాయని సింపుల్ గా ఉంటుండే. అదే ఎస్ఎస్సీ వాళ్ళకి అనుకో అట్లా కాదు. వాళ్ళకి ఎట్లా అంటే రాము సోము యాపిల్స్ తీసుకుంటుంటే ఆ పక్కన పోయే ట్రైన్ స్పీడ్ ఎంత ఇట్లాంటి ప్రశ్నలు ఉంటా ఉంటుండే. సేమ్ అదే నీకు మహాభారతం అనమాట. అట్లాంటి వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అస్సలు అర్థం కాకుండా ఏది ఏది ఇక్కడ నుండి ఏం ఫార్ములా తీయాలి ఎక్కడ ఏం అప్లై చేయాలి అని తెలియకుండా ఉండడమే లిటరలీ అవర్ మహాభారతం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ మెయిన్ ఇంటెన్షన్ మనం ఏంది అని అంటే యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్, నిన్ను నువ్వు మార్చుకోనీకి ఇవన్నీ ఎట్లా హెల్ప్ చేస్తాయి ఇదనమాట. బట్ మనం అవంతా పక్కకు పెట్టి మనం మనం మార్చుకోవడం పక్కకు పెట్టేస్తాం. అది అది నాకు తెలిసి ఎప్పుడో ఒక 200-300 ఏళ్ల కిందనే మనం ఆపేసినట్టున్నాం. మనం ఎట్లా అంటే ఓన్లీ పూజ చేయడంలోనే కూర్చుంటా ఉంటాం ఇట్లా 3 గంటలు 4 గంటలు 6 గంటలు 7 గంటలు. అంటే అది తప్పు లేదు. మళ్ళీ అగైన్ ఇప్పుడు నన్ను తిట్టుకోమాకండి పూజలు చేయడం వల్ల తప్పు అంటున్నాడు వీడు అని. అట్లా కాదు, పూజలు చెయ్యాలి. ఎందుకు? నీకేదో ఇస్తాడు అది ఇస్తాడని కాదు, నిన్ను నువ్వు మార్చడానికి. ఏంది దీనికే ప్రూఫ్ ఏంది అని అంటే మన గాయత్రి మంత్రంలో ఒకటి ఉంటది కదా ప్రచోదయాత్ ప్రచోదయాత్ అని, ఇదే అనమాట ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద పూజ. అంటే నువ్వు రుద్రం చేయి, సహస్రనామాలు చేయి, ఇంకేమన్నా చెయ్యి. వాట్ ఈస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఏంది అని అంటే జర జర మేరకో చేంజ్ కరదో బాయి బాయి అనుకుంటా నువ్వు అడుక్కుంటావు ఇదనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే నేను జస్ట్ ఒక వరుస లోపల అరేంజ్ చేసిన సాంస్క్రిట్ సిలబిల్స్ ని చదివితే నన్ను మార్చుతుందా ఆర్ నేను అనుకున్నది జరుగుతుందా అని కొంతమంది అధిక ప్రసంగులు ఉంటారు కదా వాళ్ళు అడుగుతున్నారు. అంటే బేసికలీ నాలాంటి వాళ్ళే ఇప్పుడు నేను మంత్రాలు చదవగానే నాకు నిజంగా అయిపోతా అంత సీన్ ఉందా అని అంట. సో అప్పుడు అంటే ఒకవేళ మీకు కూడా నాలాంటి అమ్మ ఉందనుకో నేను తిమ్మిన 2 మొట్టికాయలు కొట్టి అరే చెప్పింది చెయ్యను అంటూ అంటారు. లేదు కొంచెం స్మార్ట్ అమ్మమ్మలు ఉన్నారనుకో అది కాదరే అండి అన్న అనుకుంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంది? ఈ పాట అయిపోయినాక మనం విందాము.

0: వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరతిచ్చి
1: సురపానంతో సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినం జలభద్రంగా ఎల్లి రాబిటో.

ఇప్పుడు మనకి ఎట్లా అంటే రెండు కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఇప్పుడు యా అదే సెట్ మనం ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం మందనాథ్ రాయితే మంత్ర అంటే ఇట్స్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్. నీ రియాలిటీని చేంజ్ చేస్తావా అంటే నో, ఇట్ డజంట్ చేంజ్ ద రియాలిటీ. వాట్ ఇట్ చేంజెస్ ఇస్ ఇన్స్ట్రుమెంట్. నువ్వే ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే నువ్వు ఒక పని చేస్తావు అంటే నిన్ను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది అనమాట. అది ఎట్లా, దేర్ ఆర్ వేరియస్ వేస్. సో ఆ వేస్ ఏంది అని మనం ఈ పాట అయిపోయినాక తెలుసుకుందాం. అండ్ యాక్చువల్లీ మీకు ఈ పాటలోపల కూడా కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి అనమాట.

సో గైస్ యప్ అయితే ఇందాక అనుకున్నట్టు మంత్రంలో రకరకాలు ఉంటాయి. సో కొంతమంది క్వశ్చన్ చేస్తారు ఏంటి అని అంటే అసలు మంత్రాలు చదివితే నిజంగానే నా రియాలిటీ చేంజ్ చేస్తాను అంటే చాలా మంది అంటారు కదా పలానా మంత్రం పలానా నవరాత్రులు చేస్తా అంటే ఎందుకు పలానా అనడం ఇప్పుడు అధిక మాసం నడుస్తా ఉంది ఆర్ మాసం నడుస్తుంది మనం వారాహి అమ్మవారికి పూజ చేయమని చాలా మంది చెప్తా ఉంటారు ఆమె మంత్రం చదవండి మీకు అన్ని అన్ని కోరికలన్నీ సిద్ధిస్తాయని అంటారు. సో ఫస్ట్ థింగ్ నా ఇప్పుడు నా అలాంటి వాడు ఎవడన్నా తెలివి తక్కువ ఉన్నాడు అనుకో ఏం చేస్తారు ఏ ఎట్లా అవుతుంది మంత్రం చదివితే అట్లా ఎట్లా అవుతుంది అని అంటాడు వానికి నమ్మకం లేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది అని అంటే నమ్మకం లేకుండా ఫస్ట్ వన్ మైండ్ లేదు అనే దానికంటే నెగటివ్ దానికి వెళ్తుంది. సో ద ఇనీషియల్ సీడ్ ఇట్ సెల్ఫ్ ఈ స్ప్రౌటింగ్ టువర్డ్స్ నెగటివ్ అంటే విషవృక్షం అంటారు కదా గట్లాంటి దానికే పోతా ఉంది. ఇప్పుడు ఇమాజిన్ ఇప్పుడు అక్కడ ఎవడో పెద్ద ఆయన వచ్చి అరే మంచిగా అవుతుంది నాన్న నువ్వు ఈ మంత్రం ఒక 10 సార్లు అనుకో 11 సార్లు అనుకో అని ఒక పెద్ద మనిషి అన్నాడు నీకు మంచిగా అవుతుంది అని. ముస్లింస్ దీన్నే దువా మాన్న అని అంటారు అంటే వాళ్ళు ఎట్లా అంటే ఎవరన్నా పెద్దవారు వాళ్ళకు ఒక మంచి పని చెప్పిండు అనుకో దే టెన్ టు తూచా తప్పకుండా వాళ్ళు చేస్తారు అది. సో నాకు ఆయన చెప్పిండు ఇట్స్ లైక్ ఏ దువా ఫర్ మీ అని చెప్పి వాళ్ళు చేస్తారు. మన వాళ్ళకి ఎట్లా అంటే ఏ గాని చెప్తే నేను ఎందుకు చేస్తా అని చెప్పి మనం పోతాం. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే ఎవరన్నా పెద్దోళ్ళు ఒకటి చెప్పినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి, క్వశ్చన్ చేయకుండా ఉండకు, క్వశ్చన్ చేయి ఇది ఎట్లా అవుతుంది తెలుసుకో. ఎందుకు అని అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని వివేక చూడమణిలో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దట్స్ ద సేమ్ వర్డ్ అతావోనో అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నీకు మొత్తం ప్రపంచం ఎట్లా తెలుస్తుంది అంటే త్రో బ్రహ్మ జిజ్ఞాస. సో వీ టెన్ టు ఎంకరేజ్ యూ టు క్వశ్చన్. దాని కొరకే మస్తు పుస్తకాలు ఉన్నాయి వివేక చూడమని, ప్రశ్నోత్తర శతనామావళి, మోహముద్గరం, భగవద్గీత, ఎన్నో ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం. సో నువ్వు క్వశ్చన్ చేయాలి. కాకపోతే క్వశ్చన్ కన్నా ముందు ఆన్సర్ తెలుసుకునే దాని ముందు నీకు ఆరోగ్యం ఉన్నదనుకో అక్కడ నీ దరిద్రం మొదలవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ మంత్ర, కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అండ్ గట్టిగా ఫిలాసఫికల్ వెళ్తున్నది. ఒక పాట వినేసి వచ్చేద్దాం.

వస్తావయ్యా, ఇప్పుడు మన అప్పటి నుండి పీటర్ రౌండ్ బుషెస్ అన్నట్టు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాం, ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుందో చెప్పట్లా. సో నేను మీకు ఒక మంత్రం చెప్తా, మనకు అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఇట్ ఆర్ దాని పేరు ఏమంటారు, ఇప్పుడు మంత్రాన్ని చదువుతలే, బట్ నేను అది దాని తత్వం ఏదో చెప్తా ఉన్నా. మనకు గాయత్రి మంత్రం ఉంటది కదా, దాని లోపల ఏముంటది అని అంటే ఇట్స్ లైక్ నేను అది చిన్నప్పుడు చదివినప్పుడు దేవుడు అమ్మవారు అన్నట్టు అనుకుంటా ఉండే, బట్ ఒక్కసారి వన్స్ ఐ హావ్ స్టార్టెడ్ సీయింగ్ ద ఫిజిక్స్ ఇన్ ఇట్, దాని లోపల ఉన్న ఫిజిక్స్, దాని లోపల ఉన్న సైన్స్ అర్థం చేసుకుంటే, అరే నీ అమ్మ ఇంత ఉంటుందా, ఒక్క 2 24 అక్షరాలలో ఇంత ఉంటుందా అని అనుకుంటా ఉండే. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, దాంట్లో ఏముంటది అని అంటే, ఈ లోకంలో అంటే నా లోపల ఈ వరల్డ్ లో అండ్ ఈ యూనివర్స్ లో మొత్తం ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి నన్ను ప్రొటెక్ట్ చేయాలి, నన్ను గైడ్ చేయాలి, నన్ను లిబరేట్ చేయాలి. లిటరల్లీ అసలు నువ్వు ఎంత బ్యూటిఫుల్ కదా, అంటే నువ్వు క్వాంటమ్ మెకానిక్స్ చదువుతా ఉంటావు, క్వాంటమ్ ఫిజిక్స్ చదువుతా ఉంటావు, నీకు తెలియని ఒక మ్యాటర్, నీకు కనపడే ఒక మ్యాటర్ అండ్ నీ కళ్ళకు ఆర్ నీ బ్రెయిన్ దాని పేరు ఏమంటారు డైజెస్ట్ చేసుకునే దానికన్నా ఉన్న పెద్దది, ఇవన్నీ నిన్ను గైడ్ చేయాలని నువ్వు అడుగుతా ఉంటావు. అది అడుగుతా ఉంటే యూనివర్స్ వింటదా అంటే వింటది. అంటే పీపుల్ సే దట్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ స్టార్ డస్ట్ రైట్, ఆ స్టార్ డస్ట్ ఎట్లా అనేది నీకు గాయత్రి మంత్రంలో ఉంటది అన్నమాట. మొత్తం యూనివర్స్ కి ఏదైతే సోర్స్ ఉంటుందో ఆ సోర్స్, ఆ లైఫ్ ఎనర్జీ నన్ను గైడ్ చేయాలి గైడ్ చేయాలి గైడ్ చేయాలి, దాన్నే ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత అంటాం అనమాట. ఇది ఎందుకు బ్యూటిఫుల్ అని అంటే, నీకు భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ అంటాడు ఏంటి అని అంటే అంతఃకరణ శుద్ధి అని. సో ఈ మంత్రాలు ఏదైనా ఏం చేస్తాయి అని అంటే నీ లోపల ఉన్న అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. ఏమైనా చెప్పిందా అంటే మన ఇంట్లో వాకిట్ల లోపల చెత్త పడ్డప్పుడు టపాక నీళ్లు జల్లి పైప్ తోటి క్లీన్ చేస్తాం చూడు, ఈ మంత్రాలని గవే చేస్తాయి నువ్వు. అంటే అందుకే లైక్ ది ఆస్క్ యూ టు డూ ఇట్ రెగ్యులర్లీ, నువ్వు ఒక 48 రోజులు 21 రోజులు చేయాలి చేయాలని ఎందుకంటారు అని అంటే, ఇన్ దట్ వే నీ మైండ్ కాస్త క్లీన్ అవుతుంది. క్లీన్ అయితే ఏమవుతుంది, మనం ఈ పాట అయిపోయినాక విందాం. లిటరలీ ఇట్ కండిషన్ అన్నమాట.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం.
9: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, we nestam Radio Surabhi.
10: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
13: What a day, I'm completely exhausted. Dinner plans enti?
14: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
15: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

సో ఇప్పుడు నేను కూడా ఇట్లానే ఈ సాంగ్ లెక్క కండిషన్ చేస్తా ఉన్నా మీ బ్రెయిన్స్ ని. అంటే అఫ్ కోర్స్ మీరు వింటే పాయింట్ ఏంటంటే ఇట్లానే నీ మైండ్ ని కూడా కండిషన్ చేయడానికి ఏం హెల్ప్ అవుతుంది రా మా అని అంటే మంత్రం అన్నమాట. దీనికి ఎక్కడ సోర్స్ ఎక్కడ మొదలైంది మా ఇదంతా అని అంటే మనకు శివపురాణంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎట్లా అంటే శివుడు మన అమ్మ పార్వతమ్మ. అంటే ఇప్పుడు మనం పురాణం దానికి ఎందుకులే మనం లెట్స్ గో బ్యాక్ లెట్స్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్ లోపల మనకు మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ చుట్టూ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీకి ఒక వైబ్రేషన్స్ ఉంటుంది అన్నట్టు అంటా ఉంటారు కదా. సో మ్యాటర్ ఒక్కటే ఎగ్జిస్ట్ కాదు అండ్ ఎనర్జీ ఒక్కటే ఎగ్జిస్ట్ కాదు. సో దే హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. ఇప్పుడు మనం ఒక్కసారి మన ఉపనిషత్తులు ఆర్ పురాణాలలోకి వెళ్దాం. దీన్నే మన వాళ్ళు శివ శక్తి అని అన్నారు అనమాట. ద మ్యాటర్ ఇస్ నథింగ్ బట్ శివుడు. అందుకే అంటారు కదా శవం శివంతో సమానం అని. అంటే లైక్ వెన్ దెర్ ఇస్ నో ఎనర్జీ దట్ బికమ్స్ శవం, రైట్? ఒకవేళ ఎనర్జీ ఉంటే అది శివం అవుతుంది. ఇది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ శివత్ పురాణంలో ఉన్న ఇట్లాంటి చాలా వరకు క్రియేషన్ డిస్ట్రక్షన్ వీటన్నిటికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని అందులో ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ పాయింట్ ఏంటి అని అంటే ఇవి రెండు కలిసినప్పుడు దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సౌండ్, దాన్నే ప్రణవం అని అంటారు. ప్రణవం అని అంటే ఏంది, ఓంకారం అంటారు కదా. సో అనుకుంటే ఒక సౌండ్ వస్తుంది, నిద్రపోయేటోళ్ళు ఆర్ మెడిటేషన్ చేసేటోళ్ళు ఒక అది ఉంటారు, ఆ మాట అంటారు కదా, దాన్నే ఓంకారం అంటారు. అది ఎట్లా వచ్చింది అని అంటే దట్ అసోసియేటెడ్ టు క్రియేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం. అక్కడ నుండి ఆ ప్రణవం నుండి పుట్టిన ఎన్నో మంత్రాలు వాటి ద్రష్టలు మన లైఫ్ ని ఎట్లా చేంజ్ చేసిండ్రు అనేది మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇన్ ఆర్డర్ టు డూ దట్ ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ సైన్స్ అనమాట. సైకాలజీ, న్యూరస్ సైన్స్, ఫిజిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ. ఎందుకు అని అంటే ఇవంతా ఇన్ని సబ్జెక్టులు తెలుసుకోవడం కొంచెం డిఫికల్ట్ అని చెప్పి మన వాళ్ళు ఏం చేసిండ్రు, మన తాతలు ముత్తాతలు కథల లెక్క చెప్పిండ్రు. ఎట్లా సత్యకామ జాబాల ఆర్ అంటే ఫర్ దోస్ ఆఫ్ యూ డజన్ సత్యకామ జాబాల అని ఒక తల్లి కొడుకుల మధ్యలో ఉండే సంవాదం. ఇంకొంచెం ముందటికి వెళ్తే మార్కండేయ పురాణం. దాంట్ లోపల ఒక ఆయన నుండి చావు దగ్గర వచ్చినప్పుడు శివుని దగ్గరికి వెళ్ళి శివుణ్ణి నాకు గది కావాలి, లైక్ వాట్ ఈస్ బియాండ్ శివ డెత్ అని అంటే శివుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. అదొక ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి కూడా ఉంటది, యముడు హీ స్పీక్స్ అబౌట్ దోస్ డివైన్ నాలెడ్జ్ టు సంబంధ్. నాకు ఆ ఎగ్జాక్ట్ ఉపనిషత్ ఏందో గుర్తుకులేదు, అదొక స్టోరీ. అండ్ కమింగ్ బ్యాక్ టు రీసెంట్ ఇయర్స్ లోపల ఎవరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే రమణులు. మీరు రమణుల దగ్గర ఇద్దరు ఉంటారు, ఒకరు గణపతి ముని అని ఒక ఆయన, ఇంకొక ఆయన నరసింహలు అని. వీళ్ళిద్దరు ఎట్లా అంటే దే వర్ ద రీజన్స్, లైక్ వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు చెప్పిన మాటలు చాలా మంది వరకు విని రమణులను కలవడానికి ఎక్కడెక్కడ నుండో వచ్చిండ్రు. ఇక్కడ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి అని అంటే 24 గంటల లోపల కేవలం అర్ధగంట ఆర్ మహా అయితే గంట మాట్లాడుతుండనట. సో విచ్ ఇంప్లైస్ ఆర్ గోస్ బ్యాక్ టు అవర్ స్తోత్రం కాల్ దక్షిణామూర్తి స్తోత్రం. అట్లా అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, నీకు లిటరల్లీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని మన పురాణాలు మన ఇతిహాసాలలో కవర్ చేసిండ్రు. ద ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్ టు లుక్. నువ్వు వెతకాలి అనే ఒక అదే అజిజ్ఞాస అన్నా కదా, క్యూరియాసిటీ. సో ఆ క్యూరియాసిటీ అని నువ్వు ఒక్కటి పెంపొందించుకోవడం అనేది నువ్వు చూసుకోవాలి. అయినా కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చేద్దాం.

అమ్మా ఇంత ముచ్చట కేవలం కేవలం అరేంజ్మెంట్ ఆఫ్ సిలబుల్స్ దట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద రియాలిటీ అనే దాని గురించి మాట్లాడినాం. సో ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే ప్రతి మంత్రం వెనకాల దేర్ ఇస్ దిస్ నిష్ట. ఇప్పుడు అందరు అంటారు కదా కొంతమంది పెద్దోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పెద్ద నిష్ఠాగరిష్ఠులరా, సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లా గిట్లా అని. సో ఈ నిష్ఠాగరిష్ఠులు ఎట్లాంటి వాళ్ళు అంటే నువ్వు మంత్రం పని చేయాలి ఆర్ నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టాలి అని అంటే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ, లైక్ ఒక విధంగా నేను తినాలి ఆర్ ఐ మీన్ నేను ఎట్లా చెప్పాలని అంటే మీరు ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని నేను చెప్పట్లే, బట్ కొన్ని మంత్రాలు ఉపదేశించినప్పుడు దే ఆస్క్ యూ టు నాట్ ఈట్ నాన్ వెజ్, నాట్ టేక్

అందుకనే మనకు శ్రీరామ రామ రామేతి అని ఒక మంత్రం చెప్పేటప్పుడు ఏం చేస్తుందంటే అగ్ని బీజం నీ లోపల ఉన్న నెగటివ్ థాట్స్ ని బర్న్ చేస్తుంది. అమృత బీజం ఏం చేస్తుంది అని అంటే నీ లోపల ఉన్న పాజిటివ్ థాట్స్ ని ఉత్తేజపరుస్తుంది. సో ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ మంత్ర ఇస్ ఇన్ దీస్ టూ థింగ్స్. అందుకని అన్ని మంత్రాల లోపల రామతారక మంత్రం ఈస్ అబోవ్ అని అంటారు. అట్లా అన్నమాట. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే సవాళ్ళకి వస్తాయి. ఆల్రెడీ మన నేను చూసుకుంటే టైం గానీ లాస్ట్ 15 నిమిషాలకు వచ్చేసినాం. బట్ ఇంకా ఇంకా ఉన్నాయి. మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం. ఆ పాట తర్వాత మనం కొన్ని ప్రకటనలు చూద్దాం. ఇప్పుడు ఐ గెస్ యూ హ్యావ్ అండర్స్టాండ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ విచ్ ఈస్ అసోసియేటెడ్ టు మంత్ర, దట్ ఈస్ టు చేంజ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ రియాలిటీని, నీకు మిరాకిల్స్ అవుతాయి కదా కొంతమందికి, అది ఎట్లయితుంది మంత్రాల వల్ల అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం వల్ల ఒక డివైన్ ఇంటర్వెన్షన్ తోడైతుంది. దాని వల్ల వాళ్లకు మిరాకిల్స్ ఎదురైతాయి అన్నమాట. ఇప్పుడు పాట వినేసి వచ్చిద్దాం.

నేనేం చేయలేదు, నాకు సంబంధం లేదు. యా, సో ఇందాక అన్నా కదా సైకాలజీ లోపల మనకు స్పెక్ట్రమ్, లైక్ రకరకాల ఉంటా, అంటే నేను సైకాలజిస్ట్ ని కాదు, సైకోథెరపిస్ట్ ని కాదు, జస్ట్ అట్లా పుస్తకాలలో చదివి ఏర్కొచ్చి అల్లిన పాయింట్స్ ఇవి. సో మన దాంట్లో ఒక పాయింట్ ఉంటది, అతాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇప్పటి నుండి ఏది స్టార్ట్ అయినా లెటస్ ఇంక్వైర్ ఇన్ టు బ్రాహ్మణ్ అని. అంటే బ్రాహ్మణ్ అంటే క్యాస్ట్ కాదు, మళ్ళా బ్రాహ్మణ్ అంటే అరే వీడెవడో క్యాస్ట్ ఇస్తానట్టు తిట్టకండి. బ్రాహ్మణ్ అంటే దట్ విచ్ ఈస్ ఇన్ యూ, నీ లోపల ఉన్నది ఏంది అంటే ఒక ఆత్మ ఉంటది కదా, దాని గురించి నువ్వే ఎంక్వైరీ చేసుకోరా బాబ్జీ అని చెప్పడమే బ్రహ్మ సూత్రాలలో ఉంటది. సో ఇఫ్ యూ కమ్ టు మోడర్న్ జనరేషన్ కి రకరకాల సిచ్యువేషన్స్ లో డిప్రెషన్, యాంగ్జైటీ గురైతా ఉంటారు. వాళ్ళకి క్యూరియాసిటీ ఎట్లా హెల్ప్ అవుతుంది అని మీరు అడిగితే, దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ ఎంక్వైరీ. అదే, అంటే ఎంక్వైరీ అంటే పక్కన వాళ్ళని అడగడం కాదు, వాళ్ళది వాళ్ళు అడుక్కోవాలి అసలు. అంటే ఒక పాయింట్ ఉంటుంది, దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. అంటే సిన్స్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అడిక్టెడ్ టు ఫోన్స్, అంటే నేను కూడా అందులో కన్ని లైక్ నేను నాదేం కూడా చెప్పుకుంటున్నా అనుకోవచ్చు, మనం ఫోన్ లోకి అడిక్ట్ అవ్వడం వల్ల వీఆర్ నాట్ మచ్ ఇంక్లైన్ టు హ్యావ్ దిస్ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. ఈ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ లేకపోవడం వల్ల ఏమైతుంది అని అంటే, ప్రతి దానికి మనం ఇతరుల మీద ఆర్ ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతా ఉంటాం. సో మనది మనం మాట్లాడుకోము, మనది మనం మాట్లాడుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, నీ లోపల ఉన్న తప్పు ఒప్పులు నీకు కనపడవు. సో నీ లోపల ఉన్న తప్పు ఒప్పులు కనపడకపోతే ఏమవుతుంది అని అంటే, నీకు ఈగో తారతమ్యం లేకుండా ఎట్లా పడితే అట్లా విచ్చల విడిగా పెరిగిపోతుంది. ఈగో పెరిగిపోతే డిసడ్వాంటేజెస్ ఏంది అని అంటే, నీ దోస్తు గడు వచ్చి అరే మామ నువ్వు చేసేది తప్పురా అన్నప్పుడు, ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి అని తిడతాం అనమాట. సో సెకండ్ థింగ్, ఇంకోటి ఏంది అని అంటే, ఇది అగ్రెసివ్ లెవెల్ ఉన్నప్పుడు. రెండవది ఏంది అని అంటే, ఈగో కాకుండా దింపిరమా అంటారు బై, ఇంపోస్టర్ సిండ్రోమా ఏదో ఉంటది, లైక్ ఇట్లా నలుగురులు ఉన్నప్పుడు ఎప్పుడు డౌన్ అవుతా, ఏ అబ్బో ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉంటాం. సో దీనికి కూడా ఏంది అని అంటే, యూ టెన్ టు అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే నీ ట్రూ పొటెన్షియల్ నీకు తెలియదు కాబట్టి. రెండు దరిద్రాలే, ఇది గొప్ప అది తక్కువ అని కాదు, రెండు అష్టదరిద్రాలే. సో అష్టదరిద్రాలను నువ్వు ఎట్లా బయటకు వస్తావురా భయ అని అంటే, నీది నువ్వు ప్రశ్నించుకోవడమే, ప్రశ్న పరిప్రశ్న. సో మీరు ఒకవేళ సైమన్ సినెక్ది స్టార్ట్ విత్ వై అని ఒక పుస్తకం ఉంటది, దాంట్ లోపల హీ టెన్ టు సే దిస్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. నువ్వు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు రూట్ కాజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు అని అంటే, యూ హ్యావ్ టు క్వశ్చన్ వై 5 times. మన దాంట్లో కూడా ప్రశ్నోత్తర శతనామావళి లోపల ఎస్ ఇట్స్ బిట్వీన్ శంకరాచార్య, ఆది శంకరాచార్యుల వారు అండ్ మండరమిష్ఠులు అనుకుంటా సురేశ్వరులు, వాళ్ళ దగ్గర కూడా లైక్ మల్టిపుల్ స్టూడెంట్స్ మధ్య లోపల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో అందులో కూడా ఈయన అడిగేది ఇదే, ఎక్కడి నుండి మొదలైంది, దాని సోర్స్ ఏంది, సంస్కృతంలో వైన్ ఏమంటారో నాకు తెలియదు, కేనా అనుకుంటా, అది నువ్వు అడిగినా కొద్దీ నీకు రూట్ కాజ్ అర్థమైతుంది. సో ఒక సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు పాస్ చేసి, అసలు ఎందుకు కోపం వస్తుంది, అంటే ఏమైతుంది నాలో అని నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఈ పాస్ ఇవ్వకపోవడం ఈజ్ ది మెయిన్ ఇష్యూ విత్ అవర్ కరెంట్ జనరేషన్. నీలో గాని నాలో గాని ఎదుటోడు ఏమని అనగానే మనం రిప్లై ఇవ్వాలని ఉంటాం, కానీ ఓకే వీడు చెప్పేది ఈ పాయింట్ దీనికి సంబంధించింది, లేకపోతే ఇదర్ దిస్, లేకపోతే ఇంకోటి ఎట్లుంటే నమస్తే అన్న చెప్పి మనం అసలు మాట్లాడడం కూడా మాట్లాడడం, అది రెండు రకాలు ఉంటాయి అన్నమాట. కొంచెం ఇప్పుడైతే మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ విందాం. ఫస్ట్లీ మన షో మళ్ళా వినాలి అని అనుకుంటే, యూ కెన్ డౌన్లోడ్ ది యాప్, యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇవాళ డేట్కి వెళ్ళి చేసుకున్నాం అనుకో, మన షో మొత్తం మళ్ళా వినొచ్చు, ఆర్కైవ్స్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో అట్లా మన యాప్ ని అంత అడ్వాన్స్ గా డెవలప్ చేసినాం, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఆల్ అవర్ కంటెంట్ ఆర్ అట్లీస్ట్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ అవర్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. ఏం చేయాలంటే జస్ట్ రేడియో సురభి అని సర్చ్ చేయాలి, A2B. ఒకవేళ ఇంతసేపు మాట్లాడినా కదా కొంచెం ఆకలి అవుతుంది కదా, సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ తినడానికి A2B కోర్స్ అనమాట. అదేముంటాయి, ఇన్స్టాంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్ అన్ని కలిపి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు తింటా అనమాట. పికిల్స్ ఇవన్నీ ఉంటాయి, ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ట్రెడిషనల్ టేస్ట్ అన్ని నిమిషాలలో తయారవడానికి A2B ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మో హెల్ప్ చేస్తారు. ఒకవేళ మీకు అంత దూరం ఉందనుకో, మీరు దాని పేరు ఏమంటారు, డోర్ డాష్ లో కానీ ఉబర్ ఇట్స్ కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345, సో దట్ వాళ్ళు కూడా మీకు వచ్చి డెలివరీ చేయొచ్చేమో నాకు తెలియదు. సో మైత్రీ రెస్టారెంట్, ఒకవేళ మీకు తిండితో పాటు తినడంతో పాటు మంచి వ్యూస్ కూడా కావాలి అని అంటే, దిర్ ఇస్ దిస్ మైత్రీస్. ఎక్కడ ఉంది అని అంటే, ఎర్వింగ్ నార్త్ మెకార్థర్ మీద హిల్ టాప్ లొకేషన్ మీద ఉంటుంది, మస్తు టేస్టీ ఉంటుంది. అంటే మీరు ఒక నాన్ వెజ్ తింటే మస్తు వెరైటీలు ఉంటాయి, వెజిటేరియన్లకు మస్తు వెరైటీ టేస్టీ ఉంటుంది.
స్నాక్స్ కూడా బాగుంటాయి. చాయ్ ప్రియులు అయితే చాయ్ కూడా, మసాలా చాయ్ అయితే అద్భుతంగా ఉంటది భయ్యా, డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై ఈవినింగ్ టైంలో. అండ్ వాళ్ళ దగ్గర ఫంక్షన్స్, పార్టీస్, పేరెంట్ ఆలో పెద్ద మంచి ఫంక్షన్లు ఇవన్నీ ఈవెంట్ల వరకు వాళ్ళు క్యాటరింగ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆల్సో ప్లేస్ కూడా ఇస్తారు అనమాట. సో లేట్ చేయకండి. మైత్రీస్ ఇండియన్ మైత్రీస్ రెస్టారెంట్ ఎక్కడెక్కడ ఉంది అంటే ఇర్వింగ్ సౌత్ లేక్ ఫ్రిస్కో, మీ అందరికి చాలా సుపరిచితమైన అట్లా. సో డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీకు కూడా నా లెక్క పనుల మీద పనులు ఉంటే ఆ పనులని తీయించుకోవాలని అనుకుంటే, మంచిగా నవ్వాలి అని అనుకుంటే, యూ కెన్ గో టు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ నవ్వు నువ్వుల ఐ మీన్ చక్కగా ఉండాలి, మార్చుకోవాలి అని అనుకుంటే, దే హ్యావ్ దిస్ ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్, ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్ లోపల ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. ట్రాఫిక్ అప్డేట్ నాకు తెలియదు, సారీ నాకు ఎగ్జాక్ట్ అప్డేట్ నా దగ్గర రాలేదు, మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. సో టెక్సాస్ స్కాలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. సో పోరగాలు ఇండియాలోనే కాదు, ఇక అమెరికాలో కూడా క్రికెట్ ఆడతారని చెప్పి పెద్దోళ్ళు అంటున్నారు. సో పెద్దోళ్ళు ఒకవేళ మీ పోరగాల క్రికెట్ నేర్పించాలని అనుకుంటే, ఆర్ ఇఫ్ యూ వాంట్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ ఛాంపియన్షిప్స్, July 25th నుండి July 27th దాకా అవుతున్నది. ఎక్కడ అని అంటే ప్రేయర్ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లెర్న్ మోర్ ఎట్ TSCB.cricket. TSCB.cricket లోపల మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలకు చదువుతో పాటు క్రికెట్ కూడా నేర్పించాలి, గోల్కొండ హై స్కూల్ సినిమా లెక్క అంటే, యూ కెన్ డెఫినెట్లీ గో త్రూ ఇట్. సనాస్ వెట్ మీ క్లామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ సనాస్ ఇన్వైట్. వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో బ్రాట్ టు యూ బై సనాస్ వెడ్ మీ గ్లామ్. ఆర్లీ రాఫెల్ గివ్ అవేస్, లైవ్ ఫ్యాషన్ షో అట, ఫుడ్ బూత్ ఉంటాయట, వెండర్ బూత్ ఉంటాయట. బి అమాంగ్ ద ఫస్ట్ 350 విజిటర్స్ టు రిసీవ్ కాంప్లిమెంటరీ గుడీ బ్యాగ్స్ filled with vendor information, exclusive offers and exciting gifts. Early raffle giveaways, Maragatham handcrafted pure silk Kanchipattu, oh my god, Kanchipuram, Sukruti heritage అంటే నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు వీటి గురించి, నేను కూడా రీసెర్చ్ చేయాలి. హౌస్ ఆఫ్ నిషా వాళ్ళు ఎవరితో వెళ్ళిస్తారట, చింకా చికంకారి కుర్తి, ఏదో కుర్తి ఇస్తారట. సో ఇవన్నీ గివ్ అవేస్ ఉన్నాయి, ఫ్రీ ఎంట్రీ, లైవ్ ఫ్యాషన్ షో ఇన్సార్ట్ అంటున్నారు. సో మనకి ఎంకరేజ్ చేస్తున్నారు చూడడానికి, సో జనాలు అందరు వెళ్ళి చూడొచ్చు. షాపింగ్, జ్యువెలరీ, ఫుడ్, గుడీ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ ఎక్కడైతుంది? ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్, July 26th. సో ఏంది సనాస్ వెడ్ మీ గ్లామ్. ఎంఎం కీరవాణి గారు మన డాలస్ కు వచ్చేసిండ్రు, పద్మశ్రీ అండ్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. అంటే మీకు తెలుసనుకుంటా, పెద్ద పెద్ద పాటలు, పెద్ద పెద్ద సినిమాలు, ఎస్ఎస్ రాజమౌళి గారు అన్ని సినిమాలు అండ్ ఆల్సో భక్తి గీతాలు కూడా ఎన్నో రాశారు కాదు, కొన్ని రాశారు, కొన్ని కంపోజ్ చేశారు. ఈస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా టు టెక్సస్ ఫర్ ది ఫస్ట్ టైం, మొదటిసారి మన డాలస్ లోపల చేస్తున్నారు. ఎక్కడ అవుతుంది అంటే కమరికా సెంటర్, సాటర్డే జులై ట్వంటీ ఫిఫ్త్, 6 PM ఆన్వర్డ్స్. గెట్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show. Brought to you by Decibels and Visual Vibe and of course మన తెలుగు రేడియో, రేడియో సురభి. ఇదన్నమాట. సో గైస్, మనం మంత్రాల గురించి నేర్చుకున్నాం, మంత్రాలను ఎట్లా అప్లై చేసుకుందామో నేర్చుకున్నాం, దాంతో మన జీవితాలు ఎట్లా మారిపోతాయి, అసలు ప్రశ్న ఎట్లా మొదలవుతుంది, క్యూరియాసిటీ ఎట్లా షేప్ అవుతుంది, ఆ క్యూరియాసిటీ నుండి నీ మెంటల్ ఇష్యూస్ ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు, అంటే నీకు చెప్తూనే నేను కూడా రియలైజ్ అవుతా ఉండే. సో మన దగ్గర ఉన్న దరిద్రాలను ఎట్లా కనుగొనాలి, ఆ దరిద్రాలను ఎట్లా తక్కువ చేసుకోవాలి అని మనం మాట్లాడేసుకున్నాం. అండ్ మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి వస్తా. ఈసారి ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఫ్యూ క్వశ్చన్స్ సో దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంటరాక్టివ్. అండ్ గైస్, యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరి కర్త, అండ్ అందరు జాగ్రత్తగా ఉండండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
3: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
4: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ Medical Student Insurance, SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ వైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజస్.
0: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్ ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Nehra aaye.
8: Hi, enemy RC Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tosnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: Yes sir.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో
0: శ్రీలీలా. వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో, వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Andarki namaskaram. Nenu Vani Vuppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
5: అక్క. లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, Americano Telugu Restam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD.
0: కప్పండ్రా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Andariki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu, Vari Sini Prasthananloni Aasaktikaramaina Kathalu, Madhuramaina Patalatho Vani from Bangalore Karyakramamto Mee Munduku Vastanu Prati Guruvaram Central Standard Time Prakaram ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
12: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
13: Yes sir.
12: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
13: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
12: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
14: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnayi.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi. Americano Telugu Nestam.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావా?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
2: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
2: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
2: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
2: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. Get back to our roots. What is your calling for farming? Palembari Farms. Visit vvfagtech.com. ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్. వట్ ఇస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్? పలెంబారి ఫార్మ్స్. విజిట్ vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with a 100 knowing for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails by login, one dashboard, one clear view of your entire business. For the powering possibilities with Radio Surabhi.
5: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Like life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్? ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్. Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
5: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, Isplano and Eldorado. For more information, visit rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
1: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీడే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514 తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

아이고 아이고 아이고 하이야 줌바해 아군바해야 줌바해 아군바해야 줌바해 아군바해야 아이고 아이고 아이고 하이야

0: చలిదాగనిది రేగినది సరసకురాన
1: కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది.

0: విరిసిన తలపులు కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపున మలుపులలో,
1: విసిరేను మధుముల వల అది విన పెదవులలో, జత కుదరద ముసిరేను అలకల అలచిలకల పలుకులు చిలికిన చిలుకులలో.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Good morning. Good morning.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konne paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories, gurtukostunnayi. Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
4: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నిన్ను తాగు చేయమా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరియ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: Boring long drives ki, tiring walkouts ki, ఒక్కటి solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: Call Nanda G3 at 919-491-4514. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
11: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
12: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
11: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
12: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దేవుడు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Yantante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugu istam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాటా.
7: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీ

అలా నేను కూడా వెళ్ళిపోయాను అనమాట, ఎక్కడో ఊహల్లోకి అట్లా తేలిపోయి నేను మాట్లాడాలన్న విషయం కూడా మర్చిపోతుంటాను అనమాట అది. సో అప్పుడప్పుడు పొద్దున్న ఇలాంటి కీరవణి గారి మెలడీలు వింటే ఏమవుతుందంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఉన్నాయి అనమాట. అది దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే మనకు కావాల్సిన గంట ఏదైతే ఉందో అది ఎక్సర్సైజ్ కంటారా, మెడిటేషన్ కంటారా, జర్నలింగ్ కంటారా, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మావాడు మొన్న మా ఫ్రెండ్ ఆవిడ కూర్చోబెట్టి ఒక ఒక చిన్న తీరి చెప్పాడనమాట. అరే ఇప్పుడు దారాల బండిల్ ఉందనుకుందాం, ఓకే, దారాల బండిల్ అది బాగా చుట్టి చుట్టి చుట్టి చుట్టి పెట్టారు, ఓకే. సో ఒకవేళ నువ్వు ఇందులో ఒక రెండు మూడు దారాల్లో రెండు మూడు పర్పస్లకు వాడాలనుకో, అరే ఇది ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది అని అందులో పీకి పీకి పీకి ఒక దాన్ని దీన్ని వాడడానికే మనకు బుర్ర పనిచేయదు అవునా. అదే నీట్ గా అందులో ఉన్న 100 దారాలు తీసి 1, 2, 3 అని సెగ్రిగేట్ చేసి దీనికి దానికి ఇది దీనికి యూజ్ అని పెడితే నువ్వు ఒకటి పిక్ చేసుకుని అది వాడడం ఎంత ఈజీ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే మనం మార్నింగ్ రీచ్ ఒక వర్కౌట్ చేసినా మనం, లేదా యూనో ఇఫ్ యూ వర్క్ ఆన్ అవర్ మెంటల్ హెల్త్ ఆర్ డూ మెడిటేషన్ వాట్ ఎవర్, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ అండ్ కంపార్ట్మెంటలైజ్ హౌ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ థింగ్స్, ద వే యూ ఫైండ్ హ్యాక్ టు యాక్ట్ ఆన్ ఇట్ అండ్ టు ఫైండ్ అ సొల్యూషన్ అరౌండ్ ఇట్ ఈస్ ప్రెటీ ఈజీ. సో మనం అది కానీ ఫాలో అవ్వకుండా మిగతా అన్ని డైరెక్షన్ లో వర్క్ చేసాం అనుకోండి ఇంకా తెలుస్తూనే ఉంటుంది, చాలా చాలా ఆగమ అవుతూ ఉంటుంది అని పొద్దున్న అనమాట. లిటరలీ ఈ రోజు మార్నింగ్ నా సిచ్యువేషన్ చూడాలి, అంటే మార్నింగ్ లేవగానే ఫోన్లు వచ్చినాయి, ఒక 3-4 పనులు అట్లా ఉన్నాయి, ఆ 3-4 పనులకే 3-4 కింద మళ్ళీ ఇంకో 3-4 సబ్ పనులు ఉంటాయి, ఆ సబ్ పనులు హ్యాండిల్ చేస్తూ మళ్ళీ ఆ పైన ఆ ఒక్క పని ఇచ్చిన వాళ్ళకి ఆన్సర్లు చెప్తూ ఉండాలి. అబ్బో అంతా ఇంత కాదు మాస్టర్, పెద్ద తలపోటు వచ్చి లిటర్లో గంటలు పడుకుని పోయాను అగైన్. సో ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ నో యువర్ దారం అండ్ మేక్ ఇట్ స్ట్రైట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ వాట్ పర్పస్, వాట్ క్లాత్ యూ వాంట్ టు వీవ్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, యాడ్స్ వస్తున్నాయి, పొద్దున్న క్లాసిక్ అయిపోయింది, తర్వాత మనం మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్. అది ఓ మంచి పాట వెంటనే వేసేద్దాం, నేను నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు యాడ్ బ్రేక్ ఉంది ఉంది ఉంది అన్న జోన్ లో అనమాట, మాకు యాడ్ బ్రేక్ మారింది కదా ఈ మధ్యన, కొంచెం క్యూట్ సర్ప్రైజ్ మామూలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ ద డే కీరవాణి గారి పాటలు వింటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పాను కదా, సో అందులో ఇంకొక ప్రమాదం విందాం. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్, ఐ థింక్ చాలా మంది ఈ పాటని గుర్తుపెట్టుకున్నారు లేదో నాకు తెలియదు కానీ, బట్ అమేజింగ్ సాంగ్.

0: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప తింటికి
1: Yes, we are back there, Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. What are you talking about? మీ అందరికి ఏ ఊతపోదాలున్నాయో తెలియదు కానీ నా షో రెగ్యులర్ గా వింటే మాత్రం ఏ మాట కామాటి అనేది మాత్రం నా ఊతపోదాలు మీ అందరికి అర్థమైపోతుంది అనమాట. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు మనటి దాకా జెన్జీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వేసుకున్నారు. ఓకే, ఫైన్, ఎవరి వర్షన్ తిట్టేశారు. బట్ ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు ప్రొటెస్టేషన్ చాలా స్ట్రాంగ్ గా నిలబడేటప్పటికీ అరే జెన్జీ నిలబడ్డారు రా, ది హ్యాస్ దట్ కమిట్మెంట్ రా, అది రా ఇది రా అని చెప్పి అందరూ పోగొడుతున్నారు. సో ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ గురించి, దాని గురించి అనాలిసిస్ గురించి మాట్లాడట్లా. ఆల్ ఐ వాంటెడ్ టెల్ ఇస్ దట్ సి, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అని స్టార్ట్ అయ్యామనుకో, స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు విల్ ఫైండ్ అస్ సో మ్యాడ్, సో ర్యాండమ్, సో ర్యాన్ డంబ్, అన్ని విధాలుగా దే విల్ ఫైండ్ ఇట్. బట్ ఒక్కసారి ఒక రోజు మీకు తెలుసురా నాకు ఆ రోజు నువ్వు చేస్తావు, ఆ ఎంకరేజ్మెంట్ ఏదో ముందిస్తే యాంగ్జైటీలు, ట్రామాలు, టెన్షన్లు, డిప్రెషన్లు ఇవన్నీ తగ్గిపోతాయి కదా. మరి అలాగే ఒకవేళ ఇచ్చేస్తే నువ్వు వెంటనే సాధించేస్తే దాని ఆ సక్సెస్ విలువే ఉంది చెప్పు. సో నేను ఇవ్వకుండా ఉండాలి, నువ్వు బాధపడాలి, నువ్వు బాధపడాలి, ఎవ్వరు నా కోసం లేరేంట్రా అన్న టైంలో నేను వచ్చి హెల్ప్ చేశాననుకో, అప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది కదా అన్న ఫార్ములా మాత్రం ఫాలో అవుతుంటారు అనమాట. సో సింపుల్ గా చెప్పగలిగానంటే, ఇఫ్ యూ స్టార్టింగ్ సంథింగ్ న్యూ అండ్ ఇఫ్ యూ స్టాండింగ్ బై దాట్ అండ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఒపీనియన్ టువర్డ్స్ ఇట్, పీపుల్ మే నాట్ ఫైండ్ ఇట్ నౌ ఆర్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ ఇట్ నౌ, బట్ వాట్ ఈస్ ద కాస్ట్ యూఆర్ గోయింగ్ టు పే ఇస్ దాట్ one day they may or may not understand, but you keep doing it. Aa roju ustundi raakapochu, but you have to keep on doing it, and oru roju ostundi appudu adu enti anedi vaallu astaru expectation la matra asalu pani ayyadu, adu okkate cheppalanukuntunna anamata. So on that note, jenji session lo naaku nachindi ante matram adi matter. Okay, koncham aina boundaries iskokunda paddathiga ichi padesi evarkana chesukuntaru, konni vishayallo irritating untundi, general generation gap untadi, but yeah. Yeah man, but the way they are being vocal about things, it is finding nice. I am finding it nice at this sangati. Okay, so kasapatlo kusanta Dallas local updates manam maatladukundam. Slain jarugutundi ikkada Hyderabad lo matram proper mirapakaya bajji climate telusa, manchi chai dachukoni mirapakaya bajji pakkabettukoni ullipayalu pallilu attikaya bajjilu with gatti chutney ila ఇది కాంబినేషన్ అనమాట. సో ఏసీలు వేయాల్సిన పని రావట్లేదు. బట్ వన్ థింగ్ దట్ ఈస్ బీయింగ్ ప్రాబ్లమేటిక్ ఇస్ దట్ వాటర్ ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ కంటిన్యూ. నాకు తెలిసి ఇప్పుడు ఎలా అయితే నీట్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఐ థింక్ నెక్స్ట్ ప్రొటెస్ట్ విల్ బి ఫర్ వాటర్ ఫర్ ష్యూర్. బికాస్ ఎన్ని ట్యాంకర్లు తెప్పించినా పని అవ్వట్లేదు, రెండు రోజులు మూడు రోజులు వచ్చే ట్యాంకర్లు తెప్పిస్తున్నారు, నింపుతున్నారు, సరిపోట్లేదు, అది సంగతి. సో నెక్స్ట్ ప్రొటెస్ట్ విల్ బి ఫర్ వాటర్ అని నాకైతే క్లియర్ గా అర్థమైంది. అండ్ కాసేపటి ల్యాడ్స్ కూడా వస్తున్నాయి, ఇంకా అర్థమైంది. మనం మాట్లాడదాం ఓన్లీ ఆన్ రేడియో సర్వి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సర్వి, రేడియో సర్వి, రేడియో
3: సర్వి. రేడియో సర్వి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్,
2: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సర్వి. రేడియో సర్వి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM Keeravani Show.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలి మరి నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
9: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సోబీ అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
11: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
10: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

Yes, we are back there. Danadana Vina Studio W Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Untunnaru. Inka deggariki vachesindi, inka deggariki vachindi okatante okate roju. Okatante okate roju. Yes. Ee roju pakkana vadithe inkoka roju. Ante ఏం జరుగుతుంది అంటే మా రేడియో సర్వే వాళ్ళు అండ్ సనాస్ ఇన్వైట్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న విడ్మి గ్లామ్ ఎక్స్పో జరిగే రోజు అనమాట. ఇన్ఫాక్ట్ 2 రోజులు ఉంది, సారీ, జూలై 26 జరుగుతుంది. జూలై 26 ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్, లైవ్ ఫ్యాషన్ షో, షాపింగ్, జ్యువెలరీ, ఫుడ్, గుడీ బ్యాగ్స్, అసలు వాట్ నాట్. సో చాలా మ్యాటర్లు ఉన్నాయి అండ్ ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ గా వాట్ ఎవర్ మన వెంటర్ గురించి మన దాకా మాట్లాడుకుంది ఆ పనులన్నీ అయిపోయి అనమాట. ఇప్పుడు అవర్లీ ఆ ఈవెంట్ ఏం జరుగుతున్నదాన్ని చెప్తా. రాఫిల్ గివ్ అవేస్ ఉన్నాయంట, లైవ్ ఫ్యాషన్ షో ఉంది, ఫుడ్ బూత్ ఉంది, వెండర్ బూత్స్ ఉన్నాయంట, రెడీ టు వెల్కమ్ యూ అండ్ బీ అమౌంగ్ ద ఫస్ట్ 350 విజిటర్స్ టు రిసీవ్ కాంప్లిమెంటరీ గుడీ బ్యాగ్స్ అంట. ఓ, ఒకవేళ ఒక చిన్న స్పీకర్ ఇచ్చిన బ్లూటూత్ స్పీకర్ బాగుంటుంది కదండి, మళ్ళీ మన దారిలో వెళ్తున్నాడు ఎక్కడ వినొచ్చు. సో వెండర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట. అవర్లీ రాఫిల్ గివ్ అవేస్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఏం చేయొచ్చు, సనాస్ ఇన్వైట్ అయిన ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ హ్యాండిల్ కి డిఎం చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మర్చిపోకుండా జూలై 26 అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతున్న ఆ ఈవెంట్ కి వెళ్ళిపోవచ్చు. అది మ్యాటర్. ఏమాట కాబట్టి మాస్టరు, అసలు వెడ్డింగ్ కి సంబంధించి ఓ ప్లానింగ్ పద్ధతి, అది అది చేసుకోవడానికి ముందు పేరెంట్స్ ఇచ్చే ట్రామా, ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఇంత ఖర్చు పెట్టి ప్రాపర్ గా పెళ్లి చేసుకోవాలని ఆ తాపత్రయం ఉంది చూసారు. లిటరలీ పెళ్లి చేయడం అంటే మామూలు చేయడం కాదు, అది ఇల్లు పీకి పందిరేయడం అని అనుకున్నాను అనమాట. బట్ దాన్ని చాలా పద్ధతిగా చెప్పాలి అంటే త్రివిక్రమ్ గారు ఎలా చెప్పిస్తారంటే, ఎలా చెప్పిస్తారు, ఈ పాటికి మీరు పాట గెస్ట్ చేయాలన్నమాట. అది

రెడ్ ఓక్ అనే ప్లేస్ ఎంతమందికి తెలుసు అండ్ అక్కడ ఏం జరుగుతుందో ఎంతమందికి తెలుసు? దేవ్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. రీసెంట్ గా వైజాగ్ లో ఒక చిన్న డిస్కషన్ నడుస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్, ఒక డేటా సెంటర్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నియర్ బై హిల్. సో ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మేము ఈ ప్లేస్ మీద ఆధారపడి ఉన్నామండి, ఇప్పుడు డేటా సెంటర్ అని పెడతారు, అసలు మన దగ్గర ఉన్న ప్లేస్లు ఎంతవరకు దీనికి రెడీగా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ నడిచింది. ఓకే, దిస్ ఆల్సో బ్రింగ్స్ అ టాపిక్ వేర్ ఏ అని ఎగురుతున్నాము, బట్ ఏ రావడానికి అండ్ ఏ మనతో పాటు ఉండడానికి అది ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అని అడుగుతుంది. ఒక్కొక్క ప్రాంప్ట్ కి ఎంత వాటర్ యూనో ఈస్ నెసరీ అనేది చాలా మంది తెలియదు. సో దట్ ఇస్ ద రీజన్ వై ఈ డేటా సెంటర్స్ కావాలి. ఇప్పుడు ఇది ఓన్లీ వైజాగ్ వరకే ఏంటో ఇది అనుకున్నా గానీ, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ థింగ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రెడ్ ఓక్ కూడా దీనికి ఏం ఒక చిన్న ఎక్సెప్షన్ కాదు. ఇప్పుడు లిటరలీ ఒక డేటా సెంటర్ పెట్టడానికి ఏదైతే ఉందో వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఫైన్ అంత బానే ఉంది గానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద లోకల్స్ ఆర్ అపోజింగ్ ఇట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ క్వాలిటీ ఎంత డిఫరెన్స్ వస్తుంది, వాటర్ ప్రాబ్లం ఎంత అవుతుంది, అన్ని విధాలుగా మారబోతున్నాయి. ఇదివరకు అయితే ఇక్కడ రెండు నుంచి ప్లేస్ బయటకు వెళ్ళిపోదాం అని అనుకునే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు అంట, బికాజ్ ఇప్పుడు వెళ్తే ఈ ప్లేస్ ఎట్లా మార్చేస్తారని భయంతో. అది సో ఆన్ దాట్ నోట్ దిస్ బ్రింగ్స్ ఎ డిస్కషన్ వేర్ టెక్నాలజీ కావాలి, డెఫినెట్లీ కావాలి, ముందుకు వెళ్ళాలి, ఓకే, బట్ ఎట్ వాట్ కాస్ట్ అని క్వశ్చన్. మరి డేటా సెంటర్లు వచ్చాక చాలా వాటర్ కావాలిగా, మరి దాన్ని హ్యాండిల్ చేయడానికి మరి దానికి ఏం చేయాలంటారు? ఏ అయితే మ్యాండేటరీ కంపెనీలో అందరూ ఏ వాడాలి వాడాలి వాడాలని సాగుబడుతున్నారు, లేకపోతే వెనకబడిపోతాం అంటున్నారు. వాడినా వెనకబడిపోతాం యాజ్ అ కమ్యూనిటీగా అనేది పాయింట్. మీరేమంటారు? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వే 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. హియర్ గోస్ ద ట్రాక్.

ఎస్ బ్యూటిఫుల్ పాట విన్నాం. నాగార్జున గారి పాట ఫ్రమ్ ద మూవీ శివ జే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఎస్ డెఫినెట్లీ ఈ రోజు గురువారం. గురువారం తర్వాత వచ్చేది ఏంటి? శుక్రవారం. శుక్రవారం అంటే ఏంటి? అనగనగా శుక్రవారం అని నేను తీసిన షార్ట్ ఫిల్మ్ ఈటీవీ లో ఉంది, బ్రేక్ ఇవ్వండి. ఓకే, సో మాక్సిమం ఎంత వీలైతే అంత అప్పుడప్పుడు లైట్ గా చెవిలో వేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా కాస్త లైట్ గా ఫీల్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను అనమాట. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే, ఇందాక డేటా సెంటర్ల గురించి మాట్లాడడం, అది వస్తే ఎన్వైరన్మెంట్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది, పడొచ్చు అని చెప్పి డిస్కషన్ కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మీద ఏం ఎఫెక్ట్ ఉంది, ఐ మీన్ వెదర్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికైతే మాత్రం 80 నుంచే స్టార్ట్ అయింది ఈరోజు డేట్, 80 ఫారెన్హీట్. అలా మధ్యలో డే మధ్యలోకి వెళ్ళేటప్పటికి 96 టచ్ అవుతుందంట, 96 ఫారెన్హీట్. అలా డే మళ్ళీ ఎండ్ అయ్యే కొద్ది 83. బట్ ఎక్సెసివ్ హీట్ ఇస్ అ న్యూ కూల్ బ్రో, ఇట్స్ అ న్యూ కూల్ అది. సో జస్ట్ లైక్ వి నార్మలైజ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇప్పుడు హీట్ ని కూడా నార్మలైజ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇంకోటి కూడా నార్మలైజ్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే, జనరల్లీ నేను ఈ మధ్యన అబ్జర్వేషన్ ఏంటంటే, మన ఇండియన్ డైట్, మోస్ట్ ఆఫ్ ఇండియన్ డైట్ లో ఏంటి అంటే, మనం వాడే ఫుడ్ మనం తినే ఫుడ్ చాలా మటుకు ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, అంటే బాడీలో హీట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సో దానికి ఆపోజిట్లీ ఏం చేయాలి, మనం ఎక్కువ వాటర్ తాగాలి, ఎక్కువ పని నీళ్ళు తాగాలి, ఇవన్నీ చేయమని పెద్దలు చెప్తుంటారు. ఓకే, సో వెన్ దెర్ ఇస్ అన్ ఎక్సెసివ్ హీట్ వాట్ యూ కెన్ డూ, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఐ టెల్ యూ మై డాటర్, డ్రింక్ వాటర్, drink coconut water, stay hydrated, or else it'll be very tough. You know, when there is no life, how do we do romance? Romance is important. Romantic part is an important part of the life. On that note, I just want to play Hale Guru Prema Kosame from the movie Nirnayam. Okay? Kasipatlo traffic gurinchi kuda maatladam. Only on Radio Surabhi 107.9 HD3. డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఎందుకు ఇలాగ ఏదో ఇందాక స్పానిష్ లేదా లైట్ గా ట్రై చేసావు అని మీరు నన్ను అడిగితే, అంటే ఏం లేదు, మన స్పెయిన్ ఫీఫా నెగ్గింది కదా. ఓకే, నేను మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టు చెప్తున్నావు కదా అర్జెంటీనా ఫ్యాన్ అని అంటారు. ఓకే, అయినా అక్కడ పెద్ద పాటిస్తాను.

హలో గురు ప్రేమ కోసం జీవితం మగడితో ఆడదానికేలా.

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికి
1: బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం ఫ్రమ్ ద మూవీ నిర్ణయం. మరి మీరు కూడా నిర్ణయించుకోండి, ప్రతిరోజు ఇదే టైంలో ఇలాగే సౌండ్స్ లైక్ హోమ్ అంటూ మీరు హోమ్ గా ఫీల్ అవ్వాలి అంటే రేడియో సురభికి ట్యూన్ అవుతూ ఉండండి. ఓకే, కాసేపట్లో మనం ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. డోంట్ గో అవే, వెయిట్ ఫర్ ఇట్.
2: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
5: Yes, we are back. Dev Dana Dan Avinash to DW morning vibes untunnaru only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunnaru. ఎస్, కొన్నిసార్లు ట్రాఫిక్ గురించి ఆలోచించినప్పుడు అప్పుడప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఎప్పుడెప్పుడు ఇలా ఉంటుంది అని అడగాలనిపిస్తుంది అనమాట. సో అప్పుడప్పుడో ఎప్పుడెప్పుడో అని చెప్పి రెండు ప్లేసులు గురించి ఈరోజు మాట్లాడాలి. అదేంటి అంటే, డంకన్ విలే దగ్గర నుంచి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ వాల్ఫ్ క్రీక్, ఆ స్ట్రెచ్ అంతా అన్యూజువల్లీ ట్రాఫిక్ అక్కడ ఉండదు, బట్ ఒక చిన్న క్రాష్ కనిపించింది. సో అక్కడ ట్రాఫిక్ ఉందన్నమాట. అది పక్కన పెడితే, ఇన్ కేస్ ఎవరైనా వాల్టన్ వాక్వే వోకర్ ట్రీ ఎక్స్ప్రెస్ వైపు వెళ్తుంటే, ఎస్పెషల్లీ ఆ స్ట్రెచ్ నుంచి టువర్డ్స్, ఇఫ్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి వెళ్తున్నా కూడా, దెర్ ఇస్ అ స్లో డౌన్ ఆఫ్ ట్రాఫిక్ దెర్. సో అది జనరలీ మనం ఈ ఏరియాస్ ట్రాఫిక్ చూడం, బట్ వీ కెన్ సీ ట్రాఫిక్ స్లో డౌన్ హియర్. అండ్ అది కాకుండా సామ్ రేవన్ టోల్వే వైపు కొంచెం లైట్ గా ట్రాఫిక్ ఉంది. సో బేసిక్ గా ఫార్మర్స్ బ్రాంచ్ దగ్గర కొన్ని రోడ్ క్లోజర్స్, అండ్ లేక్ హైలైన్స్ నుంచి 635 వైపుగా కొన్ని రోడ్ క్లోజర్స్. ఇవి కాకుండా మెయిన్ జంక్షన్స్ దగ్గర I-45 అండ్ I-35 ఈస్ట్ మెయిన్ డౌన్ టౌన్ ఏరియాలో అక్కడ ట్రాఫిక్. ఇది తప్పితే కొత్తగా అయితే గమనించిన ప్లేస్ అయితే అవి అది సంగతి. ఫోర్ట్ వర్త్ ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, మరి ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కడ కనిపించట్లేదు. అది మరి ఈ ప్లేస్ లో ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుందా అప్పుడప్పుడు ఉంటుందా అని తెలుసుకోవడానికి రెండు పాటలు ఇస్తున్నాను. ఒకటి ఎప్పుడెప్పుడు, ఇంకోటి అప్పుడప్పుడు. సో ఈ రెండు వచ్చే పాటలు ఒక్కొక్కటి ఒక మూవీ నుంచి. సో అప్పుడప్పుడు ఏ మూవీలో ఉంది, ఎప్పుడెప్పుడు ఏ మూవీలో ఉందో ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నెంబర్.

ఎస్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం ఫ్రమ్ ద మూవీ ఆ పేరే అడిగాను. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, మా మూర్తి గారు చెప్పే ఒక విషయం ఖచ్చితంగా మీ చెవుల్లో కనబడాల్సిన విషయం చెప్తారు అనమాట. పొద్దున్న లేవగానే మీరు ఏం చేస్తారు? పొద్దున్న ఏమైనా అవి నేను అసలు మాత్రం చాలా సీరియస్ ఉంటాను అవి ఆ విషయంలో, వెంటనే ఫోన్ తీసి మెసేజ్ చూస్తాను అవి. ఓకే, సో మీరు కూడా నాలాంటి బ్యాచ్ అయితే మాత్రం మనం ఒక విషయం వినాలండి, ఇట్స్ టైం. అదేంటంటే ఒక ఫ్రీ బయోహ్యాక్ చెప్తా. అదేంటంటే జస్ట్ 10 to 30 minutes ఆఫ్ మార్నింగ్ లైట్, ఐ మీన్ యాక్చువల్ అవుట్డోర్ లైట్, విండో నుంచి కాదు, ఒకవేళ మనం తీసుకోగలిగితే మన బాడీస్ మాస్టర్ క్లాక్ ఏదైతే ఉందో అది సెట్ అవుతుందంట. ఇట్ విల్ బి టిక్ ఫర్ ద హోల్ డే. సో బేసిక్ గా దట్స్ యువర్ సర్కమ్. ఏదో పేరు రాశారు ఒకసారి అండి, మా మూర్తి గారికి కొన్నిసార్లు పంపించినట్టు చాలా కాంప్లిమెంట్గా ఉంటే, సూప్రా కియాస్మాటిక్ న్యూక్లియస్ అది. ఓకే, హియర్ ఇస్ వైట్ మ్యాటర్స్ అని చెప్పి చెప్పారు అనమాట. మార్నింగ్ లైట్ ఎక్స్పోజర్ మెలటోనిన్ ని షట్ డౌన్ చేస్తుంది, కార్టిసోల్ ని స్పైక్ చేస్తుంది, నాట్ స్ట్రెస్ కార్టిసోల్, వేకప్ కార్టిసోల్ అది, అండ్ దట్ హెల్ప్స్ యూ ఫాల్ అస్లీప్ ఆఫ్ ఈవెన్ ఫాస్టర్ టు ఐ మీన్ ఒక రోజు ఎండ్ లో కూడా ప్రశాంతంగా పడుకొనిస్తుందంట. సో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారండి, ఈ లైట్ ఎక్స్పోజర్ ని లోవర్ బాడీ ఫ్యాట్ కి అండ్ బెటర్ మెటబాలిజం కి చాలా ప్రూఫ్స్ చూసారట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సన్లైట్ బూస్ట్ సెరిటోనిన్ యువర్ మూడ్ మాలిక్యూల్ అని చెప్తున్నారు. సో ఈవెన్ ఆన్ క్లౌడీ డే అవుట్డోర్ లైట్ కాస్త దొరికినా సరే, ఓకే, 10 times బెటర్ దెన్ దట్ యువర్ లివింగ్ రూమ్ అని అంటున్నారు అనమాట. సో కొంచెం బయట రండి, ఫోన్ పక్కన పడేసేయండి, లైట్ గా స్ట్రెచెస్ చేయండి. హే, ఆటోమేటిక్ గా జీవితంలో జ్ఞానవాలు డింగ్మని వెళుతుందంట. అసలు నేను బయట ఈ 10 నిమిషాలు కాదు, అవి హాఫ్ అన్ అవర్ బయట ఉన్నా, అసలు ఈ ఎక్స్ హీటు, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నావు? నువ్వేదో వెదర్ చెప్పి హైదరాబాద్ లో బాగానే సుఖంగా ఉంటున్నావు, ఇక్కడికి రా, నీకు అర్థమవుతుందంటరా? ఎంజాయ్ అండి, ఎంజాయ్. I really wish I can, but I want you to enjoy. Ante okay, and excessive heat nijamena avunu nijam.

0: ఏం చేస్తున్నావు?
1: నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?
0: పొయ్యిసల్లాగా.
1: నీ కళ్ళతో కాదు కన్నా, ఒక్కసారి నా కళ్ళతో చూడు.

ఈ పాట ఎందు లోనిది అని మీరు కొంచెం లైట్ గా క్యూట్ గా వెయిట్ చేస్తుంటే గనక, ఇట్ ఈస్ ఫ్రమ్ అ ఫిలిం కాల్డ్ రొమాంచకం. సందీప్ రెడ్డి వంగ గారు ప్రొడ్యూసర్ దీనికి, అండ్ సుమంత్ ప్రభాస్ హీరో, అండ్ అంతిక శివకుమార్, సనీల్ కుమార్ కరెక్ట్ గా పలుకుతున్నాను నేను. సో అదే ఇందు వసంతల్ సినిమాలో హీరోయిన్ తను, అండ్ వాసుకి వైభవ్ అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తను. సో ఐ ఫౌండ్ ద సాంగ్ వెరీ ఇంట్రెస్టింగ్, సో అందుకే అట్లా లైట్ గా వినిపిద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట. నది సంగతి సరే, 4 రోజుల నుంచి చెవి కోసిన మేకలాగా మే అని ఒక విషయం అరుస్తున్నా. ఎందుకు మీరు ఒక ప్లేస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట. అది ఏంటి అని అంటే జూలై 26 అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్. అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ కి వెళ్ళిపోతే మా సనాస్ ఇన్వైట్ వాళ్ళు అండ్ రేడియో సభ్య వాళ్ళు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న వెడ్మీ గ్లామ్ ఎక్స్పోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఐ టోల్డ్ యు నో ఈవెంట్స్ అన్నిటికీ మీ రిక్వైర్మెంట్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పాను కదా, అవన్నీ పక్కన పెడితే అవర్లీ రాఫిల్ గివ్ అవేస్ ఉన్నాయంట, లైవ్ ఫ్యాషన్ షో ఉందంట, ఫుడ్ బూత్ ఉందంట, వెండ బూత్స్ ఉన్నాయంట, ఇవన్నీ కూడా ఉన్నాయంట. అండ్ ఫస్ట్ 350 విజిటర్స్ కూడా ది రిసీవ్ కాంప్లిమెంటరీ గుడీ బ్యాగ్స్ కూడా అట. అది సంగతి. సో మీ చిట్టి చిట్టి పదాలతో ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్కి వెళ్ళిపోతే చాలు, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అంతే. ఓకేనా? సో ఆన్ దట్ నోట్, ఇందాక మే అని చెప్పేసి అన్నాను కదా, దెర్ ఇస్ వన్ హీరోయిన్ హూ యాక్చువల్లీ ఇమిటేట్స్ గోట్ లైక్ ఎగ్జాక్ట్లీ. నిజంగా, నాట్ ఈవెన్ కిడ్డింగ్. ఈ మధ్య బాట రెండవుతుంది కొడతాను, ఆ హీరోయిన్ పేరు ఎవరైనా గెస్ట్ చేయగలరు చూద్దాం. గెస్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నా ఏజ్ వాళ్ళు అయి ఉంటారు. సో దెర్ ఇస్ వన్ హీరోయిన్ టాలీవుడ్ కాదు, ప్యాన్ సౌత్ హీరోయిన్. నౌ సో తను ఒక తను మేకన్ యాజ్ ఇట్ ఈస్ షీ కెన్ ఇమిటేట్ అది. సో తను ఎవరో గెస్ట్ చేయండి, ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది. తన మూవీ నుంచా నాకు తెలియదు. 9736316696 ఇస్ మై కాలింగ్ నెంబర్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories. Gurtukostunnayi. Like love. Like life moments.
2: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
3: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
2: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: or call them at 817-819-8888.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: అక్కడే ఆగండి. ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో నిన్న ఒక చిన్న క్యూట్ సెషన్ అయింది, వేర్ లైక్ జెన్జర్స్ ని కొంచెం లైట్ గా లేపి పాజిటివ్ గా మాట్లాడడం అండ్ దే డూయింగ్ గుడ్ థింగ్స్ అంటే మాట్లాడడం. అండ్ ఇంకోటి ఈరోజు విచ్ స్ట్రక్ ఆర్డ్ విత్ మీ వాజ్ దట్ ముంబైలో ఒక ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు లిటరలీ ఒక ఒక ఒక అమ్మాయి షీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ పోలీస్ వెహికల్. అసలు అంటే షీ నోస్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. ఆబ్వియస్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు లాక్ను తీసుకెళ్లేరు, దే కాంట్ డూ దట్, ఇట్స్ నాట్ లీగల్. సో ఆపడానికి స్ట్రైట్ అవే తనే నిలబడింది, తన వెనకాల ఒక 200 నిలబడ్డారు. అండ్ దట్ ఈస్ అ ఫోటో దట్ ఇస్ గెటింగ్ వైరల్. ఓకే, సో నేను టాపిక్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, బట్ ఈ రోజు కొంచెం ఫనీగా, కొంచెం ఈజీ బ్రీజీగా యాక్చువల్లీ మాట్లాడాలనుంది. అదేంటి అని అంటే, సి పాయింట్ ఏంటంటే, ఈ మధ్యన జెన్జీ స్లాంగ్స్ అనేవి చాలా గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఓకే, కొన్నిసార్లు నేను మా కజిన్స్ కలవడానికి వెళ్ళినప్పుడు ఫర్ వెరీ మచ్ యంగర్ దాన్ మీ, వాళ్ళు మాట్లాడే విషయాలు వాట్ ఏంటి, సడన్ గా మేము మాట్లాడుతున్నప్పుడు, అంటే మేము మాట్లాడుతున్న మా డాడీ ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నానండి, నేను ఇంత గ్యాప్ వచ్చిందా అన్న చిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో వాళ్ళు వాడే కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్ యాక్చువల్లీ ఆర్ ఎ థింగ్ నో. ఇప్పుడు జనరలీ మీ పిల్లలతో మాట్లాడినా కూడా, మీ కజిన్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కూడా, ఇఫ్ యూ రియలీ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ దమ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు యునో గెట్ ఇన్ సింక్ విత్ దమ్, ఈ పదాలు మనకు తెలియాలి. ఎస్, ఓకే. సో ఈరోజు సరదాగా అలాంటి పదాలు నేర్చుకుందాం అని అనిపించింది అనమాట. నేను మిమ్మల్ని అడుగుతా, తెలిస్తే చెప్పండి, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ రిజ్. ఓకే, జెన్జీ స్లాంగ్ లో రిజ్ అంటే ఏంటి? RIZZ. రిజ్ తెలియదు కానీ హ్యాపీ ఫిజ్ తెలుసు అవి అని అంటారా? కాదు, రిజ్ అంటే ఏంటి? RIZZ, రిజ్. యూ కెన్ కాల్ మీ ఆన్ 972-636-1966 is my calling number, because intala maatladutunappudu ippudu generally my parents unnaru ankonde, nenu ippudu UPI app vaadutunte definitely they want to catch up with me, they will learn. Like if you want to catch up with the younger generation, you also want to learn. So on that note, riz ante meaning enti Zenji slang lo, let me know. 972-636-1966 is my calling number. Yes, ee paatalo Prabhas kunnadi riz, simple ga hint istana, check cheyandi, guess cheyandi. 972-636-1966.

అది ఈ రెండు పాటల్లో ప్రభాస్ గారికి ఉన్న దే రిజ్ అని అంటున్నా నేను. దే ధనాధన అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9.3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. పర్లేదులేండి, ఈ రోజు నేను ప్రతి ఒక్కళ్ళు కాల్స్ చేయాలని ఎక్కువగా మాట్లాడాలని ఎక్స్పెక్టేషన్స్ తో చేయట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఐఎమ్ ఫీలింగ్. ఈ పాయింట్ మనకు తెలిస్తే రేపు జన్జీతం మీరు కూర్చున్నప్పుడు మీరు ఇన్ఫాక్ట్ యూ కెన్ యాక్చువల్లీ షో ఆఫ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అని చెప్పి అనిపించింది అనమాట. సో అలాగా ఇందాక నేను అడిగాను అనమాట, రిజ్ అంటే ఏంటి అని అడిగాను అనమాట. వాట్ ఈస్ రిజ్ దట్ యునో ఇన్ జెన్జీ స్లాంగ్ అని అడిగితే, రిజ్ అంటే బేసికలీ చార్మింగ్ ఆర్ ఫ్లర్టింగ్ ఎబిలిటీ. చార్మింగ్ ఆర్ ఫ్లర్టింగ్ ఎబిలిటీ బేసిక్ గా ప్రభాస్ గారు ఇన్ డార్లింగ్, Miss Perfect and Radhashyam, yes, he has that riz, charming and flirting ability. So most important oka quote vintaru mina telusu meer memes lo vinnara ledha teliyadu gaani delulu is a solulu an antaru anamata. Enti delulu is a solulu ante entante delusion is a solution ani cheppi adi kuda sariga palakaleru entra ante slang bro, telusukovali manu lekapothe venagabadi pothundi endukante alu maatladutunte manu sadanga వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా చీట్ కోడ్స్ ట్రై చేస్తారని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో డెలులో మీనింగ్ ఏంటంటే బిలీవింగ్ సంథింగ్ అన్రియలిస్టిక్ ఆర్ అన్లైక్లీ టు హ్యాపెన్. ఓకే, ఒకటి జరుగుతుందా జరగదా అన్న విషయాలన్నీ పక్కన పెట్టేసి నేను నమ్ముతున్నాను అని చెప్పి. సో సింపుల్ గా చెప్పాలి అంటే మనం అనుకున్నది అవ్వకపోతే మనది డెలులు. ఓకే, కానీ మనం అనుకున్నది అయి అది నిజంగా వర్కౌట్ అయ్యింది అని అంటే మాత్రం ఉప్ప వాట్ ఆ కాన్ఫిడెన్స్ రా, వాట్ ఆ బిలీఫ్ రా అని అంటారు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. డెలులు బిలీఫ్ పక్కనే ఉంటాయి అనమాట, అది మ్యాటర్. అండ్ దాట్ నోట్, ఇప్పుడు జెన్జీ స్లాంగ్ లో ఈ పదానికి మీనింగ్ మీకు తెలుసా అని అడుగుతున్నాను అనమాట. ఓకే, దాని పేరు స్కిబిడి. ఏంటి స్కిబిడి? బాలకృష్ణ గారి పాట దబిడి దిబిడి తెలుసండి, ఆ డైలాగ్ తెలుసు కానీ స్కిబిడి తెలియదండి అని అంటారు. స్కిబిడి మీనింగ్ ఏంటో ఎవరు గెస్ చేస్తారో చూద్దాం. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. And meanwhile, you and I, let's go high. Okay? Malli adugutunna velladappudu paata play chese mundu skibidi ante enti Gen Z slang lo ee pillalato meer maatladinappudu did you find some time to catch up with them? Let me know. 9726361966 is my calling number.

Yes, we are back. Dev Dhanadana Vinash, so DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. So, you know, కొన్ని Gen Z slang పదాలు మనం తెలుసుకుంటున్నాం and it is like how to catch up with this generation అని చెప్పి చిన్న ప్రయత్నం అన్నమాట. ఓకే, బికాస్ దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ కూల్ థింగ్స్. వాళ్ళతో పాటు మనం మాట కలపాలి అని అంటే వీ కెన్ యాక్చువల్లీ డూ దిస్. అది సో స్కిబిడి అన్న పదానికి మీనింగ్ మీకు తెలుసా? జెన్ జీ టర్మ్ లో అడిగనమాట స్కిబిడి. సో ఇట్స్ దీని మీనింగ్ ఏంటంటే వైరల్ ఇంటర్నెట్ టర్మ్ ఆఫెన్ యూజ్డ్ హ్యూమరస్లీ ఆర్ నాన్ సెన్సికల్లీ. అంటే ఎవడైనా ఒకడు తిక్కతిక్కగా చేస్తున్నాడు, అసలు దానికి అర్థం పర్థం లేదని అంటే ఏందిరా స్కిబిడి అని అనమాట. అది సో కొంచెం తెలుగుని కొంచెం స్లాంగ్ ని మిక్స్ చేసి అంటే బ్రో యూ గాట్ సమ్ నైస్ రిస్ బ్రో అని చెప్పేసి అనండి, లేదా యూనో వాట్స్ ద స్కిబిడి అనండి. సో ట్రై టు క్యాచ్ అప్ విత్ ద యంగ్ జనరేషన్ వెన్ యూర్ టాకింగ్, ఎస్పెషల్లీ స్లాంగ్ కానీ పట్టుకున్నారంటే అంకుల్ ఇస్ రియలీ కూల్ యా, కసేపు కూర్చుందాం నాలుగు మాటలు మాట్లాడదాం. ఎప్పుడు మనేజ్ వాళ్ళతోనే చెల్లెతే ఏమంటుంది చెప్పండి, కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళతో కూడా చెల్లెతో అంటే పర్స్పెక్టివ్స్ తెలుస్తుంటాయి కదా. ఏమాట కాబట్టి ఫోమో ఫీల్ అవ్వద్దు, మంచి పాటలు విందాం. అండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తాయి, కుదిరితే మోస్ట్లీ ఒకటే పాట వస్తుంది, దాని తర్వాత మాత్రం నెక్స్ట్ అవర్ ఉన్నాయమ్మా అప్డేట్లు. సినిమా అప్డేట్లు మౌలు లేవు, వన్ బై వన్ ఫట్టా ఫట్టా ఫట్టా ఫట్టా చెప్తా. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. యూనో జెన్జీ స్లాంగ్ లో ఇంకొక పదం గురించి నేను అడగబోతున్నాను, యాక్చువల్లీ దానికి ఆన్సర్ చేయొచ్చు. సో జెన్జీ స్లాంగ్ లో నెక్స్ట్ నేను అడిగే పదం ఏంటంటే సస్. SUS సస్ అంటే ఏంటి? ఓకే, ఇది ఒక ఇంగ్లీష్ లో పెద్ద పదానికి చిన్న వర్షన్ అనమాట. సో వాట్ డస్ దట్ మీన్ లెట్ మీ నో. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ మీన్ మైల్ కంత్రి సినిమా నుంచి ఒక మంచి పాట, నాకు చాలా ఇష్టం ఇది, వెరీ వెరీ ఫేవరెట్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Manashanti, mental peace. Masala dosa.
2: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
4: Amma, Saturday movie?
3: Manapadi class.
4: Amma, old McDonald had a phone.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Yes, we are back. Dev Dana Dana Vinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunaru, Vinisnaru. Bro, ee madhyakalamlo ye vishayam gana sari toraga trigger kaakapovadam dani chala hundaga iskodam anedi new cool thing. ఎవరైనా సరే ఆఫీస్ లో కనుక మనం కొంచెం లైట్ ఇబ్బంది పడేస్తారు అనుకోండి, దానికి ఒక అద్దరిపోయి కంబ్యాక్ ఉండాలి మన దగ్గర, అప్పుడు వర్కౌట్ అవుతుంది. అంతేగాని అన్నారు బాబు అని చెప్పి మూడు లేట్ చేసి 2-3 రోజులు దాని గురించి ఆలోచన చేసి బాధపడిపోయి బీభత్సంగా ఇబ్బంది పడిపోయి ఎన్ని కాకుండా, అందుకే అవి ఇలాంటి బాధలను లేకూడదని వర్క్ ఫ్రం హోమ్ చేస్తానంటారా? చిచ్చి అలా కాదు, నేను వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ హుందాగా తీసుకోవాలి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారు ఇందువదన కుందరదన మందగమన వావ్ అనగానే అది ఒక మీమ్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇన్ అవే ఒక హెల్దీ ట్రాల్ లాంటిది, అవునా? సో ఇప్పుడు ఇలాంటి ట్రాల్ వచ్చింది కదా, అయ్యో నన్ను ట్రాల్ యూజర్ అని చెప్పి ఆలోచిస్తారా, దాన్ని హుందాగా ఓన్ చేసుకుంటారా అన్న విషయంలోనే మన గ్రేసు మన బాస్ తెలుస్తుంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న చెన్నై లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ అయింది అండ్ బాస్ సరదాగా క్యాజువల్ గా వచ్చేసి అంత అయిపోయింది అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని వెళ్లే ముందు వావ్ అని వెళ్ళిపోయారు అనమాట, జస్ట్ అలా డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అది సంగతి. సో మనం లీక్ చేస్తాం, మనం పొరపాటున మాట్లాడుతాం అని అని అవేర్ ఉంటే చిరు లీక్స్ అంటారు, అదే మన అవేర్ లేకపోతే చిరు గారు మర్చిపోతున్నారు అంటారు. దాట్స్ వేర్ ద బ్రాండింగ్ ఇస్. సో అందరూ స్పోర్టివ్గా ఉండాలి, మన వేసే ట్రాల్స్ ని హుందాగా తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దాన్ని ఓన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. సింపుల్ చెప్పాలంటే లెనిన్ సినిమా సక్సెస్ తర్వాత ఆ అయ్యగారు అనే ఫ్యాన్ ని అఖిల్ గారు కలవడం ఎంత పెద్ద బ్యూటిఫుల్ విషయం. ఇట్స్ అ సర్కిల్, మనోటి ప్రేమలోనే అన్నాడు ఆ రోజు. That's where the real sportiveness comes and mana Tollywood lo alanti sportive nature perugutundi kabatti alanti sportive voice ki ippudu paata back to back inkoti vastundi. Ventane undandi Radio Surabhi 107.9 HD3 Dallas number one radio station. Sounds like home.

పెద్ది నుంచి మంచి పాడున్నంతే ధనాతన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఇన్ హర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ వల్ల ఒకటైతే చాలా ఇంట్రెస్టింగ్ గా నేను గమనించిన విషయం ఏంటో తెలుసా, సి ఇప్పుడు మనందరం ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనుకోండి, జరిగినప్పుడు ఏమనుకుంటాం, సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వాలి, సెలబ్రిటీస్ ఒపీనియన్ చెప్పాలి, ఆ సెలబ్రిటీ ఎందుకు సైలెంట్ ఉన్నారు, ఈ సెలబ్రిటీ ఎందుకు సైలెంట్ ఉన్నారు, ఉంటారమ్మా ఉంటారు మీరు. అంటే ఇప్పుడు నేను తప్పుపట్టట్లే కానీ ఇప్పుడు నిజంగానే మీకు ఒకరితో లావాదేవీలు ఉన్నాయి, ఆల్ ద టైమ్ అవుతున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ ఒకరికి ఎదురెళ్తే చాలా నష్టం జరుగుతుందని క్లారిటీ మీకు ఉంది. ఎంత మంది ఉన్న వాళ్లలో తెగించి ముందుకెళ్తారు, వెళ్ళరు కదా, అలా తెగించి ముందుకెళ్లిన వాళ్లే ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏం కావాలి అనంటే, ఇప్పుడు ఇంత కష్టపడి తెచ్చుకున్న బ్రాండ్ అయితే మాత్రం పోకూడదు. జనాలందరూ కనుక దాని గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ కున్న పవర్ కి జనాలు ఉన్న పవర్ కి ఏదైతే బ్యాలెన్స్ కుదరట్లేదు, జనాల దగ్గర ఎక్కువ పవర్ ఉందన్నప్పుడు ఎస్ ద ప్రొటెస్ట్ ఈస్ రాంగ్, ద ప్రొటెస్ట్ ఈస్ రైట్, యూత్ కెనాట్ బి స్టాప్డ్, ద ఫోర్స్ కెనాట్ బి మూవ్డ్, ఇలా మొత్తం ఇంగ్లీష్ లో పదాలు మొత్తం ఛార్జీబిల్ కూడా చెప్తుంటారు. ఓకే, ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దట్ స్టాప్ రిలయింగ్ ఆన్ సెలబ్రిటీస్ ఫర్ ఒపీనియన్స్, స్టాప్ రిలయింగ్ ఆన్ ఫిల్మ్ స్టార్స్ టు మేక్ సంథింగ్ వోకల్ అబౌట్ పర్టికులర్ థింగ్స్, దోస్ ఆర్ ఆల్ బయస్, దోస్ ఆర్ ఆల్ కండిషనల్, దోస్ ఆర్ ఆల్ సిచ్యువేషనల్. ట్రస్ట్ మీ, వాళ్ళకి ఎప్పుడు టికెట్ కొనే ఆడియన్స్ మాత్రం ఇంపార్టెంట్. సో ఆ ఆడియన్స్ ఎటైపు ఉంటే అలా టైపు ఉంటారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ రోజు బాలీవుడ్ స్టార్లు వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఇల్లు ఉన్న స్టార్లు వీళ్ళు రెస్పాండ్ కాలేదు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అంటే నాట్ ఎవ్రీబడి ఈస్ రెడీ టు టేక్ దట్ స్టేక్. అది లెట్స్ గెట్ ద ఫ్యాక్ట్స్ రైట్, లెట్స్ గెట్ ద ట్రూత్ ఇన్ ద మైండ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ విషయం మొత్తంలో మాత్రం సూపర్ అనిపించిన విషయం ఏంటి అనంటే జనాల్ సూపర్, జనాల్ సూపర్. అవుట్ ఆఫ్ ఆల్ ద రీల్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద న్యూస్ దట్ హావ్ సీన్ ఆర్ ఆర్టికల్స్ దట్ హావ్ రెడ్, జనాలు అందరూ మీరు ఏ పార్టీకి అంటే ఏ పార్టీకి కాదండి, ఇక్కడ ప్రాబ్లం అయింది దీని గురించి మాట్లాడు అని అంటారు. సో వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ప్రొటెస్ట్ ఇస్ దట్ ఇట్ ఈస్ ఆల్సో థ్రోయింగ్ లైట్ ఇన్ ద డిఫరెంట్ ఏరియాస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్సో. వెస్ట్ సైడ్ కూడా, ఈ నార్త్ ఈస్ట్ సైడ్ కూడా ఒక ప్రొటెస్ట్ అవుతుంది ట్రైబల్ పీపుల్ గురించి. సో అది దట్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ పీపుల్ కమ్ అండ్ టాక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఏదైతే పదం ఇన్ని సంవత్సరాల నుంచి యాంటీ నేషనల్ రా, నువ్వు మాట్లాడతావు గవర్నమెంట్ ఆపోజిట్ లో యాంటీ నేషనల్, యాంటీ నేషనల్ ఏదైతే రుద్దారు, ఐఎమ్ నాట్ యాంటీ నేషనల్ అని చెప్పి ఒక జనరేషన్ బయటకు వచ్చి ప్రూవ్ చేసింది అనిపించింది. ఎనీ మ్యాటర్, ఓకే, ఆన్ దాట్ నోట్ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఫైనల్లీ అధిష్టానం వింది, మొత్తానికి ట్వీట్ వేశారు ఇలా చేయడం, ఇలా ఇలా పేపర్ లీక్ విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యతలు వహిస్తానని అన్నారు. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ ఏమన్నారంటే,

0: కొన్ని పాటలు యాక్చువల్లీ ర్యాండమ్ గా డిస్కవర్ చేసినప్పుడు యు లైక్ ఇట్ ఈవెన్ మోర్. అలా నాకు ఇరువరు సాంగ్ మాత్రం భలే ఇట్ గాట్ ఇన్ టు మై నర్వ్స్, నాట్ ఈవెన్ కిడ్డింగ్. అంటే ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ లిటరలీ నర నరాలకి ఎక్కింది అనమాట. ర్యాండమ్ గా అసలు ఓకే, ఒక చిన్న రూబరు అన్న పాట కొంచెం ఆ లైట్ వోకల్ కి రివర్బ్ ఇచ్చి ఆ మ్యూజిక్ తో భలే పాడారండి అసలు భీమ్స్ గారు. భీమ్స్ ఇసరిలే భలే భలే భలే పాడారు. ఐ ఫెల్ట్ సో నైస్ లిసనింగ్ టు దిస్ సాంగ్. అంటే ఈ మధ్యకాల నేను షోలో కనుక కొంచెం ఎక్కువసార్లు ప్లే చేస్తాం అని తిట్టుకోవద్దు అది. సో రూబరు విన్నాం డెకోట్ నుంచి, అండ్ కాసేపట్లో యాడ్స్ మళ్ళీ కారుమబ్బు కమ్మినట్ కమ్ముతాయి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. డోంట్ గో అవే, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మనకి షో, ఇచ్చి వాడేద్దాం అది మ్యాటర్. వింటూనే ఉండండి.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi. Radio Surabhi. Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు పాటలు కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: ఇండియా వెళ్ళాలేమో నేను.
12: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
11: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
13: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్

ఎస్ దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాకి సంబంధించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సార్ ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, చాలా భలే అనిపిస్తుంది. ఇట్ ఫీల్ నైస్ అనమాట. నేను మా ఫ్రెండ్ కూర్చుని ఒక చిన్న అనాలజీ గీస్తున్నాను అనమాట. అదేంటి అంటే, సో కిరణ్ అబ్బవారం గారు వెన్ హీ టోల్డ్ ఆబ్సెషన్ రిలేటెడ్ ఆబ్సెషన్ మూవీ ప్లాట్ లైన్ ఏంటండి, అది కేరాంపే కదా అని అన్నాడు అనమాట. సో బేసికల్లీ బికాస్ ఆఫ్ హర్ ట్రామా షీ గెట్స్ టార్చర్డ్ బై అ బాయ్, గర్ల్ టార్చర్స్ అ బాయ్, ఓకే, దట్ ఈస్ షోన్ ఆఫ్ ఎనీ వే, బట్ ఆబ్వియస్లీ 15,000 crore రాలేదని చెప్పేసి అన్నారు. బట్ దట్ ఫిలిం వాజ్ మేడ్ ఇన్ 6 crores, ఇట్ ఆల్మోస్ట్ కలెక్టెడ్ అరౌండ్ 36 crores గ్రాస్ అట. ఓకే, సో కొన్ని సినిమాలకి ఎంత బడ్జెట్ ఉంటుంది, హీరోకి ఎంత బడ్జెట్ ఉంటుంది అన్నట్టు లిమిటెడ్ బడ్జెట్ లో చేసుకుని దానికి కావాల్సిన రిటర్న్స్ తెచ్చుకోవడం అని థాట్ ప్రాసెస్ అవుతుందో, చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఓకే, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా. సో వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్, మనం సినిమా ఎందుకు చూడాలనుకుంటాం, ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి రూట్ చేస్తున్నా చాలా క్లియర్ ఉండాలి. ఓకే, చెన్నై లవ్ స్టోరీ మనం చూడడానికి ఇప్పుడు దాకా ప్రమోషన్ అన్నిట్లోనూ గౌరీప్రియ గారి సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బట్ యాక్చువల్లీ ఎమోషన్ కిరణ్ అబ్బవారం గారి దాకా. అది రాజా, అది ఎమోషన్ అంటే. ఒక్కసారి కరెక్ట్ గా పట్టుకున్నామా, ల్యాండ్ చేస్తే ఇంకా నో లుకింగ్ బ్యాక్, అంతే, అలా ఉండాలి, అది సంగతి. ఆన్ దాట్ నోట్ నేను రేపు మళ్ళీ కలుస్తాను. అండ్ ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ 2 పాటలు ఉన్నాయి, అండ్ కుదిరితే 3 పాటలు వస్తాయి, బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ వన్ థింగ్ మాత్రం, జెన్జీని లాస్ట్ 3 రోజుల నుంచి తెగపోగడేస్తున్నాం మనం, ఒకటి మాత్రం చాలా క్లియర్ గా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, whenever things are uncomfortable, don't take it for a very long time. అది ఏదైనా సరే, ఎవరైనా సరే, బౌండరీస్ గీయండి అని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, స్టాండ్ అప్ ఫర్ వాట్ యూ బిలీవ్ ఇన్ అండ్ మీ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అని చెప్పారు. సో దిస్ వన్ థింగ్ ఆల్ ద పీపుల్ షుడ్ హ్యావ్ అ టేక్ అవే వెన్ దే ఆర్ లైక్ యునో వెన్ దే హ్యావ్ టు రియలీ హ్యావ్ టు అండర్స్టాండ్ అని చెప్పి అనిపించింది అనమాట. అది సో ఆన్ దాట్ నోట్ చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక పాట, కేరామ్ నుంచి ఇంకొక పాట, ఇంకా టైం కుదిరితే ఇంకొక సాంగ్ వినేద్దాం. అండ్ డోంట్ గో అవే, వింటూనే ఉండండి రేడియో సర్వే 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఎస్, ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడైతే మాత్రం జిగితారతో స్టార్ట్ చేసిన తర్వాత కేరంకి వెళ్ళిపోదాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్,
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధ.

రేడియో సురభి శ్రోతలందరికి నమస్కారం. రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ అమెరికాలో తెలుగు నేస్తంలో మళ్ళీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమవుతున్న వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి చిత్రాల్లోని ఎన్నో అందమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని విందాము.

కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర గారు కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం అంటే ప్రస్తుత తిరువనంతపురం నగరంలో జూలై 27, 1963లో శ్రీ కృష్ణన్ నాయర్ మరియు శ్రీమతి శాంతకుమారి గారి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి కృష్ణన్ నాయర్ గారు పాఠశాల ఉపాధ్యాయులు మరియు వారి ముగ్గురు పిల్లలకి సంగీతాన్ని కూడా నేర్పించేవారట. తల్లి శాంతకుమారి గారు కూడా సంగీత ఉపాధ్యాయురాలు. చిత్ర గారు తన పాఠశాల విద్యను తిరువనంతపురంలోని కాటన్ హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. సంగీతంలో తన ప్రతిభను ముందుగా పాఠశాల ఉపాధ్యాయులే గుర్తించారని ఆవిడ చెప్తుంటారు. ప్రియమైన నీకు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ నుండి జాలవారగా శివశంకర్ గారి స్వరకల్పనలో చిత్ర గారు పాడిన ఈ పాట మీకోసం.

0: చిత్రకారు 7 ఏళ్ల పాటు కే ఓమనకుట్టి గారి వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. PNRJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
4: Like memories,
5: gurtukostunnai.
4: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
4: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
4: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Norwing's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
13: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
14: ఎస్,
13: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
15: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
14: What is this address again?
15: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.

అతడు చిత్రం నుండి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రచించగా మణిశర్మ గారి స్వరకల్పనలో చిత్ర గారు బాలు గారు పాడిన ఈ పాట మీకోసం.

చిత్ర గారు చలన చిత్రాలు మరియు ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాటలు పాడారు. భారతదేశంలో మరియు విదేశాలలో కెజే యేసుదాస్ గారితో ప్రత్యక్ష సంగీత కచేరీలు కూడా చేశారు. బొంబాయి రవి గారు స్వరపరిచిన నఖక్షత్రంగల్ అనే చిత్రంలోని పాటకు ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందించింది. మలయాళంలో చిత్రగారు ఎక్కువగా యుగళ గీతాలు కెజే యేసుదాస్ గారు మరియు ఎంజి శ్రీకుమార్ గారులతో పాడారు. రాజా చిత్రం నుండి ఎస్ఏ రాజకుమార్ గారి స్వరకల్పనలో చిత్రగారు పాడిన ఈ సిరివెన్నెల వారి పాట ఇప్పుడు విందాము.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకువర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయితగా ప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఈ రోజు నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని విందాం. డబ్బింగ్ వర్షన్ కాకుండా కె చక్రవర్తి గారు స్వరపరిచిన విజృంభణ అనే తెలుగు చిత్రంలో ఆవిడ మొట్టమొదటి తెలుగు పాట పాడారు. గీతాంజలి చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో వేటూరి గారు రచించిన ఈ చిత్రా గారు పాడిన పాట ఇప్పుడు విందాము.

గీతాంజలి, ఘర్షణ చిత్రాలు విజయవంతం అవడంతో ఆ తర్వాత తెలుగులో చాలా మంది స్వరకర్తలతో చిత్రగారు పాటలు పాడారు. తెలుగులో చెప్పుకోదగ్గ గాయనిగా కూడా గుర్తింపు పొందారు. 1990లలో దాదాపు అన్ని చిత్రాలలో ఆవిడ పాటలు పాడారు. ఘర్షణ చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో, రాజశ్రీ గారి కళ నుండి జాలువారగా చిత్రగారు పాడిన ఈ పాట మీకోసం.

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Konni paatalu chevulnu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories,
3: gurtukostunnai.
0: Like love. Life moments.
2: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్
4: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్ బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
2: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
0: రేడియో సిరబి, రేడియో సిరబి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
10: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
11: 1990 దాదాపు అన్ని చిత్రాలలో పాటలు పాడి ప్రఖ్యాత తెలుగు గాయనిగా గుర్తింపు పొందారు చిత్ర గారు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి కలికి చిలకల కొలికి పాటగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన మొట్టమొదటి నంది అవార్డును చిత్ర గారు అందుకున్నారు. అదే పాట ఇప్పుడు మనం విందాం.

మనం వినబోయే తర్వాతి పాట మాతృదేవో భవ చిత్రం నుండి వేటూరి గారి కళ నుండి జాలివారిన మరో ఆణిముత్యం కాగా స్వరకర్త కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో అద్భుతంగా పాడారు చిత్రగారు. అదే పాట విందాము.

దువ్వాడ జగన్నాథన్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సాహితీ రచించగా చిత్ర గారు కార్తీక్ గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
5: ఇంటర్నేషనల్ రివర్ ఫెస్టివల్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ చైనా ప్రభుత్వంచే గౌరవించబడిన మొదటి భారతీయ కళాకారిణి చిత్రగారు లతా మంగేష్కర్ గారిని మినహాయించి 2001లో లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన భారతదేశం నుండి రెండవ మహిళా నేపథ్య గాయనిగా మిగిలిపోయారు. ఆమె అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి చాలా ప్రశంసలను అందుకున్నారు. ఆవిడ పాడిన బాంబే చిత్రంలోని పాట యునైటెడ్ కింగ్డమ్ ద గార్డియన్ యొక్క చనిపోయే ముందు ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన 1000 పాటల జాబితాలో చేర్చబడింది. అదే పాట ఇప్పుడు మనం విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణింగ్ ఫ్రమ్ వ్యాంకువర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయితగా ప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఈ రోజు నేపథ్య గాయని శ్రీమతి చిత్రా గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని విందాము. భైరవ ద్వీపం చిత్రం నుండి సింగీతం శ్రీనివాసరావు గారి కళ్ళ నుండి జానవారగా మాధోపిద్ది సురేష్ గారి స్వరకల్పనలో చిత్రా గారు పాడిన ఈ వసంత గానం మీకోసం.

పౌర్ణమి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా బాలుగారు చిత్రగారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

రౌడీ అల్లుడు చిత్రం నుండి వేటూరు గారి రచనలో బప్పిలహరి గారి సంగీత సారథ్యంలో బాలు గారు చిత్ర గారు పాడిన ఈ పాట మీకోసం.

అల్లరి మొగుడు చిత్రం నుండి హీరవాణి గారి సంగీత సారథ్యంలో బాలుగారు చిత్ర గారు పాడిన ఈ సిరివెన్నెల గారి గీతం మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు ఉంచుతారు అమెరికాల తెలుగు నేస్తం 107.3. నేను మీ ఆబ్జెక్ట్ సూసీ. ఎస్, మరి ఇక నేనైతే వచ్చేసానమాట. అసలు మనకైతే సాసి సూజీ అని పేరు ఇచ్చారు, బట్ మన షో నేమైతే మాత్రం సునామీ సూజీ అనమాట. అదేనండి మ్యాట్నీ షో అనమాట. మరి ఏంటి అంటే ఈ రోజు ఏంటి అంటే, గలగల పారుతున్న గోదావరిని అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా చెప్పండి? మరి సునామీని ఆపలేరు కదా, నన్ను కూడా ఆపలేరనమాట. ఇక కొంచెం కూడా ఆలస్యం చేయకుండా మన షోలో అయితే మాత్రం షూ చేసేద్దాం. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వినేసి ఆ తర్వాత అంతే బ్యూటిఫుల్ గా మాట్లాడుకుందాం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

టు రేడియో సురభిన్, నేను మీ ఆర్జే సూసీ. ఎస్ మరి ఈ రోజు మన షోలో మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈ ప్రపంచంలో, అంటే ఈ ప్రపంచం చాలా పెద్దది కదండి, విశ్వం చాలా పెద్ద, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ప్రపంచంలో మనం చరిత్ర సృష్టించాలి అంటే ఏం చేయాలి? అబ్బో, చరిత్ర సృష్టించాలంటే చాలా కష్టం సుజీ. ఇంత కష్టమైన టాపిక్ ఏంటి అంటే, అయ్యా కొంచెం కష్టంగా ఉన్నా కూడా చాలా ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే చరిత్ర సృష్టించాలి అంటే చరిత్ర తెలుసుకోవాలి అని కాదనమాట. ఓ, చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ సోషల్ స్టడీస్, ఓ చాలా కష్టం. యా, మరి దీని గురించి ఇంకా ఇంకా ఇంకా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినిసేద్దామా? ఎస్.

మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈ ప్రపంచంలో మనము ఏదైనా చరిత్ర సృష్టించాలి అంటే, అంటే చరిత్రమే కాదు ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలి అని అడిగాను కదా. అసలు ఏది సాధించాలన్నా కూడా ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ మనల్ని మనం గెలవాలి. ఓ ఇదేందో బానే ఉంది తల్లు, ఏదో బిజినెస్ చేసి ఏదో గెలవాలంటే మనల్ని మనల్ని గెలవాలి అని అంటారేంటి సుజి అని మీరు అనుకోవచ్చు. బట్ సుజి ఏది చెప్పినా కూడా అందులో చాలా ఆంతర్యం దాగి ఉంటుందన్నమాట. మరి దీని గురించి ముందు ముందు ఇంకా మాట్లాడుకుందాం. అస్సలు తగ్గేది లేదన్నమాట. ఎస్, మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti. Mental peace? మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

మనం గెలవాలి అన్నాను కదా, అంటే మనల్ని మనం గెలవాలి అంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ మన ఆలోచనల్ని మనం గెలవాలి. అవునండి, పెద్ద పెద్ద అంటే మనం ఎలాన్ మాస్క్ ఇంకా మన మోడీ గారిని ఎంత మందిని చూసుకున్నా కూడా వాళ్ళు అంటే అసలు ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళు సాధించేది వాళ్ళు సాధిస్తూనే ఉంటారు. అంటే ఎందుకు అలా సాధిస్తారు అంటే వాళ్ళు మైండ్ని గెలిచారు. అంటే మనల్ని అంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. ఇంకా దీని గురించి పూర్తిగా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నేనున్నాను కదండి, మీరు ఏదైనా చరిత్ర సృష్టించాలి అని అనుకున్నారనుకోండి, జస్ట్ సుజీ ఉంది కదా అని ఒకసారి మనసులో అనుకోండి, సృష్టిస్తే సృష్టిచ్చేస్తారనమాట ఇక.

మీరు ఈ ప్రపంచంలో చరిత్ర సృష్టించాలని ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో వాళ్ళని నిద్రపోనివను, నేను కూడా నిద్రపోను. ఎందుకంటే మీరు చరిత్ర సృష్టించాలి అంతే. మరి చెప్పాను కదా, చరిత్ర సృష్టించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనల్ని మనం గెలవాలి, మన ఆలోచనల్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఎలా ఇది ఎలా సాధ్యం అంటే, ఈ ప్రపంచ విశ్వంలో అంటే ఈ ప్రపంచంలో గ్రహాలన్నీ అలా తిరుగుతూ ఉంటాయి కదా, మన మైండ్ లో కూడా అంతే. చాలా ఆలోచనలు ఫైట్ చేస్తూ ఉంటాయి, ఇది చేస్తే ఇలా, ఇది చేస్తే ఇలా, ఇది చేస్తే ఇలానే. కానీ వాటిని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ మనకి నచ్చిన పని ఒకటి చేయాలన్నమాట. యా, ఆ నచ్చిన పనులు ఏంటి అంటే, అది మీకు కొన్ని ఉంటాయి, నాకు కొన్ని ఉంటాయి కదా. మరి ఇప్పుడైతే మాత్రం ఒక పాట వినేసేసి ఆ తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. మనకు

0: మన షో అయితే మాత్రం సరదాగా అలా అలా అలా మునగ చెట్టు ఎక్కుతుంది అనమాట. అంటే ఇక్కడ మునగ చెట్టు లేదు గానీ ఒక వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఆత్మీయులు ఎక్కువ వస్తున్నారు మన రేడియోకి, వాళ్ళందరినీ కూడా మునగ చెట్టు ఎక్కించాలంటే ప్రతిసారి బయట కొనాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మరి ఇక అసలు టాపిక్ లోకి వెళ్తే ఏంటి అంటే మనకు నచ్చిన పనులు చేసుకోవాలండి. ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ మనకు నచ్చిన పని చేయాలి. మనకు నచ్చిన పని అంటే ఏంటి అంటే కాఫీ తాగుదాం. కొంతమంది కాఫీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, కొంతమందికి ఏమో టీ తాగితే వస్తుంది, కొంతమందికి ఏమో ఎవరితో మాట్లాడితే వస్తుంది. ఏదైనా అండి,
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnayi.
1: Like love, life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో 1-stop shop వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

రోజైతే మన షోలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం అనమాట. ఏదైనా సాధించబోతున్నాము. అయితే ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్ లో అనుకోండి, మీరు ఏమి చెయ్యాలి అనుకున్నారో దాన్ని కరెక్ట్ గా క్లారిటీ తెచ్చుకోండి. నేను ఏమి చెయ్యాలి అనేది చించండి చించండి చించండి ఆలోచించండి. కానీ బుర్ర మాత్రం అస్సలు బద్దలు కొట్టుకోమాకు. ఎందుకు అంటే మళ్ళీ చెప్తాను.

మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము, గొప్ప గొప్పగా ఏవైనా సాధించిన వాళ్ళని. వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళకి ఇది కూడా తెలియదా అన్నట్లు ఉంటారు. అంటే ఏదో సాధించిన వాళ్ళు వాళ్ళేందో వాళ్ళకి చాలా పెద్ద అతి తెలివి కల్లోళ్ళు అని కాదు. అసలు ఇక్కడ నన్ను అడిగితే ఏదైనా సాధించాలంటే తెలివితో సంబంధం లేదు. ఇదేంటి సూజీ ఇలా అంటావు అంటే తిక్కలుగా ఉంటే సాధించొచ్చా అంటే అది కాదండి. తెలివి కళ్ళతో వచ్చు, తెలివి కళ్ళ వాళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? అన్ని తెలుసు వాళ్ళకి. ఈ పని చేస్తే ఇదవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది, బట్ ముందడుగైతే వేయలేరు. ఎక్కడైనా మీరు చూసుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండేవాళ్ళు అంత తెలివి కళ్ళోళ్ళం కాదు. కొంచెం అంటే అలాగని తిక్కలోళ్ళు కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఎలా, ఇప్పుడైతే పాఠం చేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B texas.com, perfect for dine in, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు 107.9 FM. ఇక నేను చెప్పేది ఏంటి అంటే, అతి తెలివి కల వాళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కొండ ఉందనుకోండి, ఈ కొండ మీద చాలా ములులు ఉంటాయి, ఇటు వెళ్తేనేమో ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, అటు వెళ్తేనేమో ఇది గుచ్చుకుంటుంది అని కొంచెం వెనకడుగు వేస్తారు. అదే ఇక కొంతమంది అయితే మాత్రం ఏదైతే నేనైతే వెళ్ళిపోవాల్సిందే, ఆ ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకుంది, నేను అనుకున్నది సాధించాల్సిందే అనుకుని వెళ్ళిపోతారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ధైర్యం ఉన్న వాళ్లే ఇక్కడ ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అని మీ మైండ్ లో పెట్టుకోండి, మీరు ఏదైనా సాధిస్తారు. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో.

your radio sir bhi mirvin chalaru america telugune 7.9 FM ajasusi yes mari pote ippudu varaku manam dhairyavantulu gurinchi alage ati telugu kalla vaalla gurinchi maatladukundam but veerlallone inkoka category kuda untundannamata adi maybe meerena kavachu nene kavachu but manam vallanu vaatini adigaminchi mundu kellina vallaina kavachu enti ante fixed mind yes ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇక నేను ఏది చేయలేను నేను ఇంతే అని వీళ్ళను మార్చాలంటే మనం ఏమీ చేయలేము వాళ్లే మారాలి బట్ వాళ్ళు మారాలంటే ఏం చేయాలి వాళ్ళ మనసును వాళ్ళు జయించాలి

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: నల్లంచు తెల్ల
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: Oka aquarium lo oka fish undi. But aa fish entante aa mokkalni anni tini baaga happy ga enjoy ga batukutu untundi. Aithe ఒక అతను వచ్చేసి ఏం చేశాడంటే ఆ ఫిష్ మధ్యలో ఒక గ్లాస్ పెడతాడు అనమాట. అయితే ఇంక రోజులాగానే ఫిష్ అన్ని తినాలను కదా, ఆ గ్లాస్ అలా కొడతా ఉంటుంది. బట్ కళ్ళ ముందు అన్ని కనపడుతున్నాయి, అది ఏమీ తినలేదు. బట్ ఇలా కంటిన్యూస్ గా ప్రతిరోజు కొడుతుంది, బట్ ఏమీ తినలేక ఇక విసుకొచ్చేసేసి ఇక ఫిష్ ఏమనుకుంటుందంటే అవి నాకు రాదు అని అంతే డల్ అయిపోయి ఇక ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి అనుకుంటుంది అనమాట. ఇక ఆ ఫిష్ ఏం చేసుకుంటే ఇక నాకు దొరకదు, అందని ద్రాక్ష పళ్ళు పొల్లన అనుకుని ఇక ఏది ట్రై చేయకుండా అంతే ఉంటుంది. ఇక ఒకరోజు మనోడు ఏం చేశాడంటే ఆ గ్లాస్ అనేది తీసేస్తాడు. బట్ ఇదేమనుకుంటుంది, అది ఇంకా ఏమి ఇంకా అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, అక్కడ గ్లాస్ ఉంటుంది, నేను ఏమీ చేయలేను అని. నిజంగా మనుషులు కూడా ఇలానే ఉంటారు, కొన్ని ఫిక్స్ అయిపోతారు, ఇంకా నా బతికింతే నేనేమీ చేయలేను అని ఫిక్స్ అయిపోతారు. బట్ వాళ్ళు మార్చాలంటే అది వాళ్ళకే రావాలి. ఇక సపోజ్ మన స్టైల్ లో మనం చెప్పుకోవాలంటే మన రామ్ చరణ్ గారిది పెద్ద ట్రైలర్ వచ్చేసింది కదా, ఆయనైతే మీరు ఎవరేదన్నా అనుకోండి నాకు తెలియదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తానని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. మనం కూడా అలానేనండి ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి.

చిత్తూరు రేడియో సురభి మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు. మరి ఈ రోజైతే మన షోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అంతేనండి, ఏదైనా చరిత్ర సృష్టించాలి అంటే ఏం చేయాలి అని నేను చెప్పానమాట. మనం ఇప్పటి వరకు డిఫరెంట్ కేటగిరీస్ మాట్లాడుకున్నాం. ఇక మనం ఈసారి ఎవరితో మాట్లాడుకుంటున్నామంటే అదేనండి నెక్స్ట్ కేటగిరీ. ఎవరు అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. చాలా తెలివి ఉంటుంది, మైండ్ లో కుప్పలు కుప్పలుగా ఉంటుంది, బట్ మొదలు పెట్టాలి అంటే చాలా కష్టం అనమాట. మరి వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం, మనం అన్ని కవర్ చేసేద్దాం. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షో.

నేను మీ ఆర్జస్ సూసీ. ఎస్, మరి ఇప్పుడైతే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే స్టార్టింగ్ ప్రాబ్లం కదా. అబ్బా, వీళ్ళకి ఎంతో తెలివి ఉంటుందని చెప్పాను కదా, చాలా తెలివి ఉంటుంది, బట్ యూ చేరు. వీళ్ళకి ఎవరన్నా నాలాంటోళ్ళు కావాలి, వెనక నుంచి తొయ్యాలన్నమాట. ఏ, నువ్వు చాలా గొప్పదానివి, అబ్బా నీకంటే పెద్ద తోపులేరు, నువ్వు ముందు స్టార్ట్ చేయి, నేను నీకు చెప్తా అన్నప్పుడు వాళ్ళల్లో చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. బట్ అందరికి నాలాంటి ఫ్రెండ్స్ ఏ ఉంటారు కదా అలా హెల్ప్ చేయడానికి.

ఏదైనా తినాలన్న బతకం, బయటికి ఎక్కడికన్నా వెళ్లాలన్న బతకం. ఈ బతకం తోటి మైండ్ మొద్దుబారిపోతూ ఉంటుంది. మరి వీళ్ళని యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి? మరి అన్ని ఒకేసారి చెప్తే ఎలా అండి? మన షో అంతా వినేది కూడా ఒక్కసారి చెప్తే బాగుండు అంటే ఎలా? ఎస్, మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

Hello, hello, hello. Good evening, Shubha Saindram. How is everybody? Ela unnarandaru. Nen Rajeshwari ivalla Surabhi Detour karyakramamlo మీతో మాట్లాడడానికి మంచి మంచి పాటలు వేయడానికి కొన్ని విషయాలు మాట్లాడడానికి కొన్ని మీ నుంచి తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. ఐల్ బి విత్ యూ ఆల్ ద వే టిల్ 7 PM ఓన్లీ ఆన్ సిరిభి డిటూర్.

జులై 23వ తారీఖు ఇవాళ సాయంకాలం 4:10 స్టూడియోలో టైమ్ అండ్ బయట టెంపరేచర్స్ ఆర్ సూపర్ డూపర్ హాట్. కాకపోతే నిన్నటి కన్నా కొద్దిగా అది ఎలా ఉంటుందంటే పొయ్యిలోంచి పెనం అంటారు కదా, అలాగా పొయ్యిలో డైరెక్ట్ గా అంటే మాడి మసైపోతాం. పెనం మీద ఏం తక్కువ ఉంటుందని కాదు, ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకొంచెం మెల్లగా మాడి మసవచ్చు అనమాట. అట్లా సో అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాము డాలస్ లో రైట్ నౌ, టెక్సస్ హీట్. బట్ హౌ ఇస్ యువర్ సిచ్యువేషన్? మీరు ఎలా ఉన్నారు? ఈ సాయంత్రం ఎలా ఉంది? ఈ వీక్ అంతా ఎలా గడిచింది? ఐ వాజ్ హియర్ విత్ యూ యెస్టర్డే, బట్ ఈ రోజు ఈ పాటకి అర్థమైపోయింటుంది. ఓపెనింగ్ సాంగ్ వేయంగానేనే వాళ్ళు ఏముండబోతుంది పాటలు, వాట్ కాంటెంట్ ఆర్ వి గోయింగ్ టు లిసన్ టు అని. బట్ నేను ఇంకో 2-3 పాటలు వినిపించి అప్పుడు మీ నుంచే సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈజీ గెస్, ఇట్స్ సూపర్ డూపర్ ఈజీ గెస్. అండ్ చెప్పండి నాకు మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళ కార్యక్రమంలో, వాట్ ఇస్ ద స్పెషాలిటీ అని మీకు అనిపిస్తోంది అనేది నాకు ఫోన్ చేసి చెప్పండి. అండ్ ఎస్, అఫ్ కోర్స్ ఈ వీకెండ్ చాలా చాలా మంచి మంచి ఈవెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము యాజ్ వి కీప్ గ్రోయింగ్. అండ్ ఈ పాట తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బట్ నాకు మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇవాల్టి మన షోకి థీమ్ ఏంటి? 9726361966. అఫ్ కోర్స్ టుడేస్ థర్స్డే, సో రెట్రో టైమ్.

Yes. You are my dream girl. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి.

Sirbi Detour only on Radio Sirbi 107.9 FM HD3 America lo telugunistam. Radio Sirbi sounds like home. So in jarugutondi chutupakkala ante actually ee week anta eventful ga aithe naaku ganipinchaledu mari news prakaranga Dallas lo except that heat advisory the health advisory especially for children's health Dallas lo there has been a health advisory and I'm sure meeru notice chesi untaru adi this is a gastrointestinal prolonged gastrointestinal problem that has been coming from danni I think they call that as cyclospora a foodborne illness adi so if you are taking your children outside or I'm sure you all are aware of this but just a reminder to be cautious about what you're eating where you're eating how you're eating everything ekkadunnavu enti anedi and so the heat and the health reminders are very very essential ee time lo temperature koncham drop aithe ayindi kaani but still it is super hot సరే అది కాకుండా ఏం జరుగుతుంది వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఈ వీకెండ్ చాలా ఈవెంట్ఫుల్ వీకెండ్ డాలస్ కి బికాజ్ శనివారం ఒక ఈవెంట్ అండ్ ఆదివారం ఒక ఈవెంట్ రెండు విషయాలు మీరు మన రేడియో సిరిబిల్ వింటూ వస్తున్నారు శనివారం జరుగుతున్న ఈవెంట్ అఫ్ కోర్స్ ద మోస్ట్ అవైటెడ్ కీరవాణి గారి ఈవెంట్ ఇది నాకు గుర్తుండే గత 15-20 ఏళ్లలో ఇది రెండోసారి అన్నట్టు నాకు గుర్తు కిరవాణి గారు డాలస్ కి రావటం మొదటిసారి ఐ కుడ్ నాట్ అటెండ్ అండ్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ టైమ్ బట్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ మీ అందరి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండబోతోంది ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ అవన్నీ నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది టు హియర్ ఆల్ ద ఫన్ ఆఫ్టర్ ద ఈవెంట్ సో ఈ పాటికే మీరు టికెట్స్ కొనేసుకుని ఉంటారు అనుకుంటున్నాను నేను జస్ట్ ఇన్ కేస్ యు హ్యావ్ నాట్ పర్చేస్డ్ ఎట్ tinyurl.com/mmkiravani show దాట్స్ యువర్ గో టు లింక్ అండ్ వెన్ ఇస్ దిస్ హ్యాపెనింగ్ శనివారం జూలై 25 తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగబోతోంది ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాంజా బై కిరవాణి గారు అండ్ హిస్ టీమ్ అండ్ ఐఎమ్ షూర్ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ ఎంత మంది సింగర్స్ ఉన్నారు ఆ ట్రూప్ లో అండ్ ఎంత మంది వచ్చారు మ్యూజిషియన్స్ అదంతా కూడా ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ రాకింగ్ షో సో డెఫినెట్లీ హెడ్ అవుట్ ప్లాన్ టు బి దేర్ అండ్ షేర్ యువర్ అప్డేట్స్ ఆఫ్టర్ ద ఈవెంట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ అండ్ దెన్ ఆదివారం ఇంకో ఈవెంట్ ఉంది అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం అయితే ఇవాళ కార్యక్రమానికి ఒక థీమ్ ఉంది మనకి ఏంటి ఆ థీమ్ అది నేను ఇందాక అడిగాను మిమ్మల్ని అండ్ ఐ వుడ్ లైక్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ మీరే చెప్పాలి ఇవాళ కార్యక్రమానికి మనకి ఏంటి థీమ్ మనం ఏం పాటలు వింటున్నాము అండ్ చాలా చాలా ఈజీగా గెస్ట్ చేసేయచ్చు మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: అమ్మా, Saturday movie?
1: Mm-mm. Manapadi class.
2: Mama, old Mithano had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mana shanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను, అంటే ఇంకొక 2.5 గంటల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ గురువారం కాబట్టి గురువారం ఒక 7 o'clock యొక్క ధమాకే దాట షోతో అను వస్తుంది. సో అంటిల్ దెన్ యూ విల్ బీ ట్యూన్ ఇన్ టు మీ. అయితే ఇవాళ నేను పాటలు వేస్తూ ఆబ్వియస్లీ ఇందాక సుగాత్రి గారు అన్నట్టుగా అరటిపండలిచినట్లు పెట్టినట్టుగా నేను పాటలు ఇంత ఈజీ క్వశ్చన్ అడిగి ఇవాళ పాటలకి థీమ్ ఏంటి అని అంటే నేచురల్లీ యూ విల్ నో, బికాస్ హూ డజంట్ నో దేర్ ఇస్ కీరవాణి కాన్సర్ట్ హ్యాపెనింగ్ దిస్ సాటర్డే. ఎవ్రీబడి నోస్ అండ్ ఎవ్రీబడి ఈస్ రెడీ అండ్ ఎవ్రీబడి ఈస్ చార్జ్డ్ అప్, రైట్? సో ఎస్, ఇవాళ మరి కీరవాణి గారు ఇన్ టౌన్ ఉన్నారు కూడా కాబట్టి వాళ్ళ టీమ్ అంతా కూడా లెట్స్ లిసన్ టు యాజ్ మెనీ సాంగ్స్. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంతసేపు ఈ కీరవాణి గారి పాటల స్పెషల్ కొనసాగుతుంది అంటే అది డెఫినెట్లీ మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని పాటలు వినాలనుకుంటే అన్ని పాటలు నేనైతే కొన్నుకుంటున్నాను, నేను వినిపించాలనుకున్నవి దే విల్ కీప్ గోయింగ్ ఆఫ్ కోర్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ఎనీథింగ్ డెఫినెట్లీ యూ కెన్ కాల్ బికాస్ యూ నో దిస్ ఇస్ డ్రైవ్ టైమ్ విచ్ ఇస్ యోర్ టైమ్. సో లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ ది అదర్ ఈవెంట్ దట్స్ హ్యాపెనింగ్ దిస్ వీకెండ్ విచ్ ఇస్ సనాస్ వెడ్ మీ గ్లామ్. And everything is set for the Sana's Wed Me Glam Wedding Expo happening this Sunday. And me intlo evaraina pelli unna lekapothe meeku telisina vallaki illallo evaina pellillu planning jarugutunna definitely this is the place to be, because ee okka place lo meeku bold anta information vachestundi from food booths to vendor booths, from outfits to decor to decorations to giveaways like gift bags, everything and anything, all in one place. So don't miss out this wonderful opportunity. And they have hourly raffle giveaways. First 350 visitors ki vallu complimentary goodie bags istunnaru, so definitely don't miss. Vallu icche goodie bags lo emem unnayante handcrafted pure silk Kanchipuram clutch, just imagine, and Sukriti heritage black beads necklace made of 92.5 hallmark silver with 22 karat gold coating, house of Naisha Ninchi chicken curry kurti, free entry, live fashion show, shopping, jewelry, food, goodie bags. Where is the reason for you to say you don't want to go? There's no reason. It's a free entry, free parking. So definitely block your date. July 26th, the Frisco Hall Event Center lo. అక్కడ మనం కలుసుకుందాం. సో డెఫినెట్లీ రండి. సుగాత్రి గారు నిన్నటి నుంచి మీరెదురు చూస్తున్న పాట మీకోసం ఈరోజు. ఈ పాట సినిమాతో తెలిస్తే ఎవరికైనా కాల్ చేసి చెప్పచ్చు.

You're listening to Surabhi Detour with me, Rajeshwari. నేను మీతో పాటు 7 గంటలు దాకుంటాను. సో ఇంతకు ముందు మనం విన్న పాట జుమ్మన్ దినాదం అనే సినిమాలోది. సుగాత్రి గారు, మీరు ఇలా డ్రైవ్ టైంలో సాయంకాలం మంచిగా కాస్త హ్యాపీగా ఎనర్జెటిక్ గా వినాల్సిన పాటల్లో మీరు లాలిపాట ఆడగడం భావ్యం కాదని నా వాక్కు నా మాచ బట్ మీరు నిన్నటి నుంచి అడుగుతున్నాను అన్నారు కాబట్టి వేసేసాను నేను ఆ పాట. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాట చాలా బాగుంటుంది, ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట. కాకపోతే ప్రతి టైంకి కొన్ని పాటలు ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఆ పాట అంత ఒప్పదని తగ్గించేసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పాట నేను లైన్అప్ చేసేసా మీకోసం. లిటిల్ బిట్ ఎనర్జెటిక్ అగైన్ అనదర్ కీరవాణిస్ మ్యూజికల్. ఈ సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి 9726361966.

వెల్కమ్ బ్యాక్ టు సిరపి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు సాయంకాలం దాకా ఉంటాను, 7 o'clock దాకా. ఒకసారి క్విక్లీ లెట్స్ టేక్ లుక్ అట్ అదర్ మెసేజెస్ ఫ్రమ్ స్పాన్సర్స్. సో డాలస్ స్మైల్స్ అండ్ ఆర్థోడాంటిక్స్, డాలస్ స్మైల్స్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందే ఆపర్చునిటీ. అపాయింట్మెంట్స్ కోసం కాల్ చేయండి 972-484-5400, 972-484-5400, ఆర్ విజిట్ దెమ్ అట్ 3234-3234 ఫారెస్ట్ లేన్, డాలస్. అండ్ మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం, బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ కోసం అండ్ పర్ఫెక్ట్ బ్యాంక్వెట్ హాల్ కోసం, ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్, అన్నిట్లో ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ కోసం డెఫినెట్లీ విజిట్ మైత్రీస్ ఇండియన్ కజీన్, లొకేటెడ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అది విషయం. సో ఇంతకు ముందు మనం విన్న పాట ఛత్రపతి సినిమాలోది. దానికన్నా ముందు విన్న పాట మనం సుగాత్రి గారి రిక్వెస్ట్ మీద విన్నాం కదా, పాట లాలి పాట, దట్ వన్. అందులో గీతామాధురి వాయిస్ ఇందాక చెప్దాం అనుకున్నాను, జస్ట్ స్లిప్ మై మైండ్ అట్ ద టైమ్. బట్ అందులో గీతామాధురి ఈజ్ ద ప్లేబ్యాక్ సింగర్, ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. ఎంత డిఫరెంట్ గా వాడారంటే తన వాయిస్ ని, కిరవాణి గారి ఏమనాలి స్పెషాలిటీనే అది. ఒక్కొక్కసారి పాటలో చూపిస్తే, అంటే కంపోజిషన్ లో చూపిస్తే, ఒక్కొక్కసారి ఇన్స్ట్రుమెంటలైజేషన్ లో చూపిస్తే, ఒక్కొక్కసారి పాట రాసి చూపిస్తే, ఒక్కోసారి పాడి చూపిస్తే, ఒక్కోసారి సింగర్స్ ని ద వే ఆయన ఎలా వాడతారు కొంతమంది సింగర్స్ ని, వాళ్ళ వాయిసెస్ ని అనేది, ఇట్స్ రియలీ రియలీ సంథింగ్ విచ్ వీ మస్ట్ అబ్జర్వ్. అనదర్ వెరీ పాపులర్ బ్యాక్ ఇన్ ద డే, ఆబ్వియస్లీ రెట్రో టైమ్ థర్స్డే షో కాబట్టి రెట్రో పాటలు కలిపి వింటున్నాము మనము. అండ్ ఈ పాట ఏ సినిమాలతో తెలిస్తే, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నంబర్స్ బ్యాక్ ఇన్ ద డే. 972-636-1966.

0: బొంబాయి ప్రియుడు సినిమా నుంచి మీరు విన్న పాట కిరమణి గారు చిత్ర గారు కలిసి పాడిన పాట ఎంత బాగుంటుంది. పాట చాలా క్యాచిగా ఉంటుంది. హిస్ ట్యూన్స్ సమ్ ఆఫ్ ద ట్యూన్స్ అన్ని అనలేను నేను, బట్ ఒక టైంలో చాలా వరకు సినిమాలో చాలా వరకు పాటలు ఒక సిమిలర్ గా అనిపించేవి. ఇది ఏ సినిమానా అది ఆ సినిమానా అని డిఫరెన్షియేట్ చేయడం కష్టమయ్యేది. బికాస్ ఐ థింక్ ఎట్ ద టైమ్ దట్ వాజ్ ద కన్సెప్షన్, దట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనుకోవచ్చేమో మరి. కానీ ఒకసారి ఆయనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తే దానిలో ఆయన విజృంభించి చూపించే అది మనం ఆల్రెడీ చాలా చాలా మంచి మంచి పాటలు బోలెడు పాటల్లో చూసాం. అది విల్ లిసన్ టు ఆల్ దోస్. అండ్ మనమైతే యాక్చువల్గా కిరవాణి గారి కాంపోజిషన్స్ వినాలన్నది ఇంటెన్షన్, ఇవాళ వినిపించాలన్నది. కానీ నాకు ఆయన పేరు కూడా వినాలి, మనం వేరే వాళ్ళు ఆయన పేరుని రిఫర్ చేసిన పాట కూడా మనం వినాలని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ పాట వినిపిస్తాం బట్ రైట్ ఆఫ్టర్ ది కమర్షియల్ బ్రేక్. బికాస్ రైట్ నౌ యూ ట్యూన్ ఇన్ టు సిర్వి డిటూర్ విత్ మీ రాజేశ్వరి అండ్ నేను కమర్షియల్ బ్రేక్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో వీ విల్ కనెక్ట్ బ్యాక్ రైట్ ఆఫ్టర్ ద బ్రేక్. 2 గంటల కార్యక్రమంలో ఈ కార్యక్రమం కొనసాగిద్దాము అండ్ ఆల్సో ట్రాఫిక్ సిచ్యువేషన్ చెక్ చేద్దాం. డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: అమ్మా, Saturday movie?
1: Mm-mm. Manabadi class.
2: Mama, old MacDonald had a phone.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
3: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు సర్వీ డిటూర్. అండ్ 2 గంటల కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి అలా క్విక్ గా ట్రాఫిక్ పరిస్థితి ఏంటి చూసేసి వచ్చేద్దాం. సో రైట్ నౌ నాకు కనబడుతున్న ట్రాఫిక్ అయితే ఇట్స్ నాట్ సూపర్ బ్యాడ్. డెఫినెట్లీ కంజెషన్ అయితే ఉంది కానీ అంత సూపర్ బ్యాడ్ గా అయితే లేదు. బిజీ రోడ్స్ ఆబ్వియస్లీ ఇప్పుడే ఆఫీసుల నుంచి బయలుదేరిపోయి ఉంటారు కాబట్టి రోడ్స్ అన్ని చాలా చాలా బిజీగా ఉన్నాయి. బట్ ఆల్ మూవింగ్ ట్రాఫిక్, ఎక్కడ కూడా కంజెషన్ ఏమీ లేదు. నథింగ్ మేజర్, నో మేజర్ ఇన్సిడెంట్స్ దట్ నీడ్స్ టు బి పేడ్ అటెన్షన్ టు, ఎక్సెప్ట్ జస్ట్ వన్ ఇన్సిడెంట్ ఆన్ 161 సౌత్. There has been an accident. So two left lanes block ay pay unnai akkada 169 turnpike degara towards 183. So adi tappa no major incidents that we need to be worried about. And 35 south is looking as always busy ga undi kani ekkada kuda like I said there's no congestion, so happy ga moving traffic only. There is slow moving but it is moving traffic. There is a disabled vehicle on 75 south and dani valla kuda koncham congestion oka chinna bit lo undi, but otherwise 75 is looking pretty neat. 75 south and north, no heavy traffics there. And dnt Dallas North Railway south and north kuda moving. Actually south is looking much better than north. North lo akkada chin chin pockets of congestion undi kada, anta kuda quick moving traffic only. 121 north is a bit packed, akkada pockets unnai kani it is pretty much moving traffic. Similarly 121 south is also moving traffic, it's not green and there is a bit of traffic there but no congestion as such. Adi sangati. So కీరవాణి గారి స్పెషల్ లో ఉన్నాము. కీరవాణి గారి సంగీతంలో వచ్చిన కొన్ని పాటలు అండ్ ఆయన పాడిన కొన్ని పాటలు, ఆయన పేరు రెఫరెన్స్ గా ఉన్న పాట కూడా మనం వినేసాము. హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. ఐ డూ హ్యావ్ కపుల్ ఆఫ్ మోర్ రిక్వెస్ట్ అండ్ దే ఆర్ కమింగ్. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ వే టిల్ 7 PM.

Welcome back to Sirabhi Detour, and you're listening to me, Rajeshwari, only on Sirabhi Detour on Radio Sirabhi 107.9 FM HD3. America lo Telugu nistam. Dallas is number one Telugu radio station and the OG Telugu radio of America. Aithe ivvala Kiramani gari స్పెషల్ షో మనం చేసుకుంటున్నాము. ఆయన సినిమాల నుంచి పాట వింటున్నాము. ఐ డూ హ్యావ్ అ కపుల్ ఆఫ్ రిక్వెస్ట్. ఇంకో పాట చాలా బ్యూటిఫుల్ పాట ఇది. యాక్చువల్లీ ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. ఇప్పుడు వినిపించబోయే పాట సంగీతం కీరవాణి గారు కాదు, కానీ పాడింది మాత్రం కీరవాణి గారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కొన్ని కొన్ని పాటలు కీరవాణి గారే పాడాలి అని ఆయనతోటి పాడిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక పాట ఈ పాట. చాలా బ్యూటిఫుల్ సాంగ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ రిక్వెస్ట్. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఆయన మ్యూజిక్ చేశారు కదా, అండ్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఇందాక మన సుభద్ర గారు అన్నట్టు అరటిపండుల చేతిలో పెడుతున్నారని, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఆయన బిఫోర్ ఆయన ఒక వరల్డ్ ఫేమస్ కీరవాణి అయిపోయే ముందర ఆయన హిందీలో జనాలకి వేరే పేరుతో పరిచయం. ఆ హిందీలో హిందీ మ్యూజిక్ ఆయన చేసినప్పుడు ఏ పేరుతో ఆయన జనాలకి పరిచయం అది మీరు నాకు చెప్పాలి. 9726361966. సో ప్రశ్న ఏంటంటే, కీరవాణి గారు వరల్డ్ ఫేమస్ అయ్యే ముందర, కీరవాణి గారి పేరు ఒక మారుమోగిపోయే ముందర హిందీలో చాలా మంచి మంచి పాటలు చేశారు ఆయన. అలా చేసిన టైంలో ఆయన పేరు వేరేలాగా పరిచయం అక్కడి జనాలకి, ఆ పేరు ఏంటి? 9726361966. విజయ్ గారు ఈ పాట మీకోసం, అయితే సినిమా నుంచి.

సీతారామ శాస్త్రి గారి పాటలు ఎంత జీవితానికి ఎన్నో సందర్భాల్లో బోల్డ్ అంత ఆశనిస్తాయి, బోల్డ్ అంత ధైర్యాన్ని ఇస్తాయి. మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిజంగా సాహిత్యానికి అంత పవర్ ఉందన్న విషయం మనకు తెలిసిందే, కానీ ఎప్పుడైనా నోటీస్ చేస్తూ ఉంటే అర్థం అవుతూ ఉంటుంది నిజంగా అంత శక్తి ఉందా అని. ఎస్పెషలీ అంత అందమైన సాహిత్యం గనక ఇలాంటి అద్భుతమైన పాటల్లో ఉంటే ఇంకా కూడా దాని శక్తి వేరు, ఇంకా మల్టిప్లై అయిపోతూ ఉంటుంది దాని స్ట్రెంగ్త్ అండ్ పవర్ అని అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ అంటే, నడిరాత్రే వస్తావే స్వప్నమా, పగలంతా ఏం చేస్తావు మిత్రమా, ఊరికినే ఊరిస్తే న్యాయమా, సరదాగా నిజమైతే నష్టమా, ఒక ఆశ ఆశ కోసం ఏదో కావాలన్న ఒక ఆశతో ఎదురు చూస్తున్న మనిషికి ఇలా కళ్ళలు వస్తూ ఉంటాయి కదా, ఆలోచిస్తూ ఉంటాం రేపు ఇలా ఉంటే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని. అప్పుడు డెఫినెట్ గా పుడుకున్నప్పుడు రకరకాల కళ్ళు వస్తాయి అండ్ అందులో ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆశ అయితే కనపడుతూ ఉంటుంది. కానీ నిద్రలు ఇచ్చేసరికి అది నిజంగా తెలిస్తే ఒక బాధ, ఒక భయం, ఒక డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని ఎంత అందంగా రాశారో అనిపిస్తుంది. అట్లాగే వేకువనే మురిపించే ఆశలు, వెనువెంటనే అంతా నిట్టూర్పులు, లోకంలో లేవా ఏ రంగులు, నలుపు ఒక్కటే చూపాలా కందులు, ఎంత బాగా రాశారంటే ఆయన అసలు. ఇలాగైనా ప్రతిరోజు, ఎలాగైనా ఏదో రోజు మనది ఇరాద ఖచ్చితంగా వస్తుంది. ఏదో రోజు మనం ఖచ్చితంగా అది కావాలి అనుకుంటే, రావాలి అనుకుంటే ఏదో రూపంలో ఏదో రకంగా వస్తుంది. కానీ దాని మీద ఒక ఏమంటారు, దాన్ని ఏది వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ మాత్రం మనం మన ఆశని మనకు కావాలి అని అనుకుంటున్న ఆ కోరికని దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ అవ్వనికూడదు. అలాగ స్టేబుల్ గా మనం ఉంచగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది నిజం కాకపోదు, ఎందుకంటే యూనివర్స్ కి ఆసక్తి ఉంది కాబట్టి. సరే, ఇంకొక అద్భుతమైన పాట విద్యాగారు అడిగిన పాట, ఈ పాట వినేసండి. ఆ తర్వాత ఒక పాట రెడీ చేశాను మిమ్మల్ని ప్రశ్న అడగడానికి, పాట లాంటి పాట వినిపించి ప్రశ్న అడుగుతాను. బట్ ఈ పాట ఫాలోడ్ బై దాట్ విల్ బి ద కమర్షియల్ బ్రేక్. అనదర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ అండ్ ఇట్స్ జస్ట్ సచ్ ఎ లవ్లీ కాంపోజిషన్. సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. దీంతో పాటు మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి బ్రేక్ అయ్యాక మాట్లాడుకుందాం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: Hello, Namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
9: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

రెండు రెండే రెండు లైన్లు. ఈ లిరిక్ రాసిన వాళ్ళని ఒక వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటని మనం తెలుసుకోవాలి అంటే రెండే రెండు లైన్లు ఈ పాటలో. ఒకటేమో ఈ పూల ఋతువంతా ఆ తేటిదో ఈ తోటమాలిదో, ఇంకోటేమో అందాల గుడిలోన పూజారినై పూ బాటసారిదో. ఎంత బాగా రాశారో వేటూరి గారు. ఎస్, దట్ వాస్ ఫ్రమ్ రక్షణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. సో నేనేం చేస్తాను అంటే క్విక్ గా మీకు ఒక చిన్న పాట టైనీ బిట్ వినిపిస్తాను. ఆ పాట అలా వినేసి అది ఏ పాట మీరు ఐడెంటిఫై చేసేసి చెప్పేయండి. నెక్స్ట్ నేను వినిపించబోయే పాట ఏంటంటే, అంటే మన ప్రశ్న కోసం కాదు బట్ జనరల్ గా నేను మీకు వినిపించాలనుకున్న పాట ఇది. ఇట్స్ నాట్ ఎ తెలుగు సాంగ్, ఇట్ డెఫినెట్లీ హిందీ పాట. ఇందాక నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా హిందీలో ఏ పేరు మీద తెలుసు జనాలకి కీర్వాణి గారు అని, ఎంఎం క్రీమ్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాల్స్, కీప్ దెమ్ కమింగ్. ఇప్పుడు వినిపించబోయే ఈ బిట్ పాట ఐడెంటిఫై చేయండి. ప్రామిస్, దిస్ ఇస్ ఎ తెలుగు సాంగ్. ఇది ఏ పాట, ఏ సినిమా పాట? 9726361966 అండ్ హియర్ యు గో. ఈ పాట సరే ఇంకొంచెం వినిపిస్తా. ఈ పాట ఏ సినిమాలది, ఇది ఏ పాట? 9726361966 అండ్ లిటిల్ బిట్ మోర్. అదండి సంగతి, చికచకా కాల్స్ చేసి ఎక్కడికా సమాధానం చెప్పేసాడు. 9726361966 అండ్ బ్యూటిఫుల్ హిందీ మెలడీ, మోస్ట్ పాపులర్. అండ్ ఈ పాట కోరిన వారు ఉషా గారు. ఎంజాయ్ నాతో పాటు ఈ పాటకి బోల్డ్ ఉంది ఫ్యాన్స్.

పాడదండి సంగతి జాదు హే నషా హే మధుహోషియా. నిజంగానే పాట వింటుంటే అలానే అనిపిస్తుంది, ఏ జాదు హే నషా హే. ఒకలాంటి మధుహోషితో ఛా జాతీ హర్ హర్ బార్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ లిసన్ టు ఇట్. వాట్ ఎ సాంగ్, వాట్ ఎ కాంపోజిషన్, అండ్ హర్ వాయిస్ ఇస్ జస్ట్ మెస్మరైజింగ్. ఇలా లాగేస్తుంది ఆవిడ వాయిస్ తన వైపుకి. యు కెన్ నాట్ ఎస్కేప్ దట్ జాదు ఆర్ దట్ నషా ఆఫ్ కీరవాణి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ దట్ రిక్వెస్ట్ ఉషా గారు. మీ వల్ల నేను ఈ పాట వేయగలిగాను, వినగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్స్ వచ్చినాయి, కానీ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే అటక్మని చెప్పేస్తారనుకున్నా. ఈసారి ఏం చేస్తానంటే, నాకు ఒకే ఒక్కళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి మీ కన్ఫ్యూజన్ దూరం చేసి ఇంకా ఎక్కువ మంది కరెక్ట్ గా చెప్పడానికి ఇంకోసారి వినిపిస్తా, కొద్దిగా ఎక్కువసేపు వినిపిస్తా. మేబీ యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. లెట్స్ సీ దాట్.

ఎంత క్లియర్ గా గేమిట్ అవే. సో ఈ పాటికి ఎంత తెలిసిపోతుంది కాబట్టి కాల్ చేసి చెప్పేసాను 9726361966. బట్ విత్ దట్ ఆల్సో ఐ హావ్ వన్ క్వశ్చన్. మన కిరణ్ గారి అభిమానులుగా మీరు ఏ ఆయన జాన్రా ఏంటి అంటే ఏది చెప్పగలరు? వాట్ ఈస్ హిస్ జాన్రా? ఓన్లీ మనం పాటలకి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాం. రెండో గంటలో ఐ మీన్ మూడో గంటలోకి ఎంటర్ ఎప్పుడే అయిపోతుంది, రెండో గంట మూడో గంటలోకి ఎంటర్ అవుతున్నప్పుడు విల్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఆల్సో. బట్ ఫర్ నౌ ఆయన పాటలు ఆయన కాంపోజిషన్స్ లో, ఆయన మనకు అందించిన అద్భుతమైన పాటల్లో మీరు ఒకవేళ కీరవాణి గారి జాన్రా ఏంటి అని అంటే ఏ చెప్తారు? 9726361966. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్. నేను ఇంతకు ముందు వినిపించిన పాట కూడా వేస్తా, అది కూడా రిక్వెస్ట్ లో వచ్చేసింది. బట్ ఈ పాట తర్వాత

అదండి సంగతి. సో సునీత అండ్ కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ ఫుల్ ఆఫ్ ఫన్ కాంబినేషన్. ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ అస్ అ ఫన్ కాంబినేషన్. అండ్ నాకు సమాధానం వచ్చేసింది ఎస్, దట్ వాస్ ద సేమ్ సినిమా. ఇదే సింహాద్రి సినిమా నుంచి మనం విన్న ఈ పాట, సింహాద్రి నుంచి లైక్ అసలు చంద్రబోస్ గారు రాసిన పాట, కీరవాణి గారి సంగీతం, ఆయన సునీత కలిసి పాడిన ఈ పాట. అంతకు ముందు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న కూడా సింహాద్రి సినిమాలో చీమ చీమ పాట మనం విన్నది. మళ్ళొక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్ళి ఇందాకే వినిపించాను, ఎంత మంచి గివ్ అవే మీకు ఇలా అరటిపండు వలిచి మీ చేతులు ఎలా పెట్టానో ఒకసారి మళ్ళీ వినిపిస్తా. అదన్నమాట సంగతి, చీమ చీమ చీమ చీమ ఆ పాట మనం విన్నాం. ఓకే, సో నేను మిమ్మల్ని ఇందాక ఇంకొక ప్రశ్న అడిగాను, ఆఫ్కోర్స్ నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ ఇస్ కమింగ్ అప్. కీరవాణి గారు ప్రతి కాన్సర్ట్ లో ఈ పాట ఖచ్చితంగా పాడతారు కాబట్టి మాకు ఈ పాట కావాలని అడిగారు. కాబట్టి ఉదయ్ గారు, నో నాట్ ఉదయ్ గారు, ఎస్ మీకోసం ఈ పాట. అండ్ ఈ పాటతో పాటు నేను ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్న మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. I want to know what is your take. ippudu kirwani gari genre enti in terms of songs anante meeru em select chestaru, what is his genre, what do you think it is, is it fast beats or melodies or like apothe itla a genre lo ayini pettachu, a bucket lo ayini pettachu, that's what I would like to know. 972-636-1966 and here you go. ee paata vinesi nenu adigina prashnaki samadhanam ichi cheppesandi.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ మనం కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక పూర్తి పాట వినే అంత టైం మనకు లేదు. సో కాసేపు మాట్లాడుకుందాం, కాసేపు మనం కిరవాణి గారి క్రియేషన్స్ గురించి మాట్లాడుకుందాం. నాట్ జస్ట్ కాంపోజిషన్స్, వీ విల్ టాక్ అబౌట్ హిస్ క్రియేషన్స్. The best things, ఇందాక నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి నాకైతే ఐ డోంట్ థింక్ యూ కెన్ పుట్ హిమ్ ఇన్ ఇన్ ఎ పర్టిక్యులర్ జానర్ అనేది నా అభిప్రాయం. అండ్ అలాంటి సిమిలర్ థాట్స్ నేను విన్నాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ గో హెడ్ అండ్ షేర్ దట్ అనమాట. సో ఆయన ఐ థింక్ ఆయన హీస్ జస్ట్ ప్యాషనేట్ అండ్ డివోటెడ్ టు మ్యూజిక్. దాట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. అది జానర్ ఏంటి అనేది ఇది పర్టిక్యులర్లీ ఇది ఆయన జానరా అని మనం ఒక స్టాంప్ వేయలేం. ఎందుకంటే ఆయన అన్ని రకాల పాటలు చేశారు అండ్ అన్ని రకాల పాటల్లో ఆయన సిగ్నేచర్ ని మనం చూసాం అండ్ ఆస్వాదించాం. అది ఇట్ కెన్ బి అ ఫాస్ట్ నంబర్, ఇట్ కెన్ బి అ మెలడీ, ఇట్ కెన్ బి అ థాట్ ప్రొవోకింగ్, ఇట్ కెన్ బి అ టోటల్ అవుట్ అండ్ అవుట్ మాస్ పాట అవ్వచ్చు, ఆర్ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ పాట అవ్వచ్చు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన అన్ని టచ్ చేశారు, అన్ని జానర్ అండ్ ఎవ్రీ సింగిల్ జానర్ హీ ఎక్సెల్డ్. హీ హ్యాస్ హిజ్ స్టాంప్. అఫ్ కోర్స్ లైక్ ఎనీ అదర్ క్రియేటివ్ పర్సన్ ఒక జర్నీ ఉంటుంది కదా, ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. యూ బిగిన్ సమ్వేర్ అండ్ దెన్ ఒక స్పెక్ట్రమ్ మొదలవుతుంది అక్కడి నుంచి. అలా అర్లీ డేస్ ఆఫ్ కీరవాణి గారు మ్యూజిక్ అండ్ దెన్ ఎవెన్చువలీ మెల్లమెల్లగా ఆయనకి కొద్ది కొద్దిగా స్టైలింగ్ మారుతూ ఆయన సిగ్నేచర్ ఆయన స్టాంప్ వేసుకుంటూ వెళ్తూ మెల్లిగా ఆఫ్ కోర్స్ హీ కేమ్ టు ద గ్రేటెస్ట్ పొజిషన్ దట్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ వుడ్ ఎవర్ వాంట్ టు బీ ఎట్ ఎనీ మ్యూజిషియన్ ఫర్ దట్ మ్యాటర్ అండ్ దట్ ఈస్ ద ఆస్కర్స్ స్టాంప్. బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ కీరవాణి గారు అని అనిపిస్తుందంటే ఆయనకి మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో లిరిక్స్ కూడా అంత ఇష్టం, పాట రాయటం అంత ఇష్టం, పాట పాడటం అంత ఇష్టం. అందుకే మనం ఆయన పాట ఎన్నో చోట్ల తన కంపోజిషన్ లో ఆయన పాడిన పాటలు, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆయన పాడిన పాటలు కూడా మనం బోరెడు పాటలు విన్నాం. ద బెస్ట్ ఆఫ్ ద వన్స్ దట్ ఐ లవ్డ్ ఇందాక అన్నట్టుగా ఏ జన్మదో ఈ సంబంధము రక్షణ సినిమాలోది, దట్ ఈస్ ఫెంటాస్టిక్ కాంపోజిషన్ అండ్ ఆయన వాయిస్ లో చాలా బాగుంటుంది. ఓకే, స్టే ట్యూన్డ్ విత్ మీ, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. డోంట్ గో ఎనీవేర్ బికాస్ వీ హావ్ ఫన్ టు టాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: నీకు హ్యాట్స్ ఆఫ్.
1: హ్యాట్స్ ఆఫ్ కిరవాణి గారికి, హ్యాట్స్ ఆఫ్. ఇంతకుముందు మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమాలోది. ఆ పాట స్పెషాలిటీ ఏంటి తెలుసా? అఫ్ కోర్స్ సంగీతం కిరవాణి గారు, కానీ రాసింది కూడా కిరవాణి గారు తెలుసా? ఎనీ ఐడియా అప్రాక్సిమేట్లీ ఆయన ఎన్ని పాటలు రాసుంటారని? కెన్ యూ గివ్ మీ జస్ట్ టేక్ అ వైల్డ్ గెస్. ఎవరిని అడగండి, డోంట్ చెక్ ఎనీథింగ్, నో ఏఐ ఏజెంట్స్, నో నథింగ్, జస్ట్ టేక్ అ గెస్. ఇట్స్ ఓకే, వైల్డ్ గెస్. ఒక్క క్లూ నేను మీకు ఇచ్చేదంటే టూ డిజిట్స్, ఓకే, టూ డిజిట్స్ నంబర్ ఇది. ఎన్ని పాటలు కిరవాణి గారు రాసుంటారని? కొన్ని కొన్ని పాటలు అయితే ఇది ఆయన రాశారా అనిపించింది నాకు తెలుసుకుంటూ ఉన్నప్పుడు. కొన్ని తెలుసు ఆటోమేటికలీ, అవి ఎందుకనో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మేబీ దేవర్ ప్రమోటెడ్ అస్ సచ్ ఆయన రాసిన పాట అన్నట్టుగా. బట్ కొన్ని కొద్దిగా ఇలాంటి పాతవి ఎస్పెషలీ ఇది ఆయన రాశారా అని అనిపించింది నాకు అన్నమాట. సో అలాంటి ఇంకో రెండు మూడు పాటలు విందాం, కానీ లెట్ మీ ప్లే దిస్ ఫర్ యూ. ఈసారి ఈ పాటని మీరు ఐడెంటిఫై చేశాక తర్వాత సంగతి ఏంటో మనం చూద్దాం. అండ్ ఐ డూ హ్యావ్ ఎ రిక్వెస్ట్, తప్పకుండా వినిపిస్తాను ఆ పాట కూడా. ఈ పాట ఇందాకట్లాగే మనం కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో విందాం. ఇది ఏం పాట మీకు తెలిస్తే కాల్ చేయండి. ఓకే, ఐ డిడ్ంట్ వాంట్ టు ప్లే దట్ వే, బట్ హియర్ యు గో. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇది ఏ సినిమాలో పాట తెలిస్తే కాల్ చేయండి. మేబీ దే ఆల్రెడీ ఐడెంటిఫైడ్, లెట్ మీ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, చెప్పండి. చెప్పండి. ఏదండి?
2: ఒక్క నిమిషం, నాకు పద్నాలుగు అనుకుంటున్నా
1: అండి. ఐ థింక్
2: మీరు టూ
1: డిజిట్ యూఆర్ ఎలా చెప్పను, ఇది క్వైట్ ఫార్ దూరం ఉన్నారు నంబర్ కి. పద్నాలుగు సరే, అది కూడా చెప్పేస్తా. తక్కువ చెప్పారు,
2: తక్కువ చెప్పానంటే
1: అవును, డబుల్ డిజిట్ అంటే 99 దాకా ఉంది. బట్ ఆయన ఎన్ని రాసి ఉంటారు అన్నది గెస్ చేయాలి.
2: నాకైతే తెలియదు. మేజర్ చంద్రకాంత్ లో కూడా ఒక మంచి సాంగ్ రాయ.
1: అవును, యాక్చువల్ గా కరెక్ట్.
2: అంతే, నాకు ఎక్కువ తెలియదు.
1: నో ప్రాబ్లం. యా, లెట్స్ సీ ఎవరన్నా చెప్తారేమో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అదండి, సో యూ టేక్ అ గెస్, వాట్ డూ యూ థింక్? 972-636-1966. అండ్ ఈ పాట వినయ్ గారు మీకోసం.

Yeah, your guesses are not closer also. సరే నేను ఇంకొక క్లూ ఇస్తాను. ఈ పాటతో మీరు ఆ క్లూ క్యాచ్ చేసి మేబీ కరెక్ట్ గా సమాధానం చెప్తారేమో చూద్దాం. సో ఇంతకు ముందు విన్న పాట బొంబాయి ప్రీడియో సినిమా నుంచి, ఈ రెండో పాట ఇవాళ మనం ఆ సినిమా నుంచి వింటాం. అఫ్ కోర్స్ ఐ మీన్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, ఇలాగ స్పెషల్స్ చేసేటప్పుడు, స్పెషల్ షోస్ చేసేటప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సరే ఇంకొక పాట నేను నెక్స్ట్ పాట లైన్అప్ చేశాను మీకోసం. అది వినే ముందర నేనిచ్చే క్లూ ఏంటంటే, కీర్వాణి గారు లిరిసిస్ట్ గా ఆయన ఎన్ని పాటలు రాసి ఉంటారు అని అడిగాను ఇందాక. టీకా ర్యాండమ్ గెస్ట్ అని, డోంట్ చెక్ ఎనీథింగ్, డోంట్ ఆస్క్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ ఎనీ టూల్స్ ఆర్ ఎనీథింగ్, ఎనీబడి, జస్ట్ టేక్ అ వైల్డ్ గెస్. 2-digit నంబర్ అని చెప్పాను ఇందాక, 19 కన్నా పెద్ద నంబర్ అని చెప్పాను. ఇప్పుడు ఇంకొక క్లూ ఏమిస్తున్నానంటే, 50 కన్నా తక్కువ. Now tell me, what could that number be? 976-361-966. And by the way, oka cinema lo chaala paatalu rasaru kani avi mainstream paatalu kaavavi, avi elagante background score lo vache anamata. And this movie is an exceptional movie. Naaku chaala personally ishtam ee cinema, endukante indulo pedda pedda heroalu, ivalti rojuna top star aina oka hero kuda unnaru andulo, అండ్ మల్టీ స్టారర్ అని చెప్పచ్చు ఆ సినిమా. అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్లీ డన్ మూవీ. అండ్ ఒక్కొక్క ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, అంటే ఈచ్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ఏమనాలి, కార్వ్డ్ ఖచ్చితంగా. సో ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ విచ్ ఇస్ డన్ ఇన్ అంటే వెరీ థాట్ ప్రొవోకింగ్ వే. అది ఒక సొసైటీ ఎలా ఉంది అన్న ఒక రిఫ్లెక్షన్ ఇస్తూనే ఎంటర్టైనింగ్ గా అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గా చిత్రీకరించిన సినిమా. కమర్షియలీ ఎంత సక్సెస్ఫుల్ అయిందో తెలియదు, కానీ అందులో చాలా పాటలు వస్తాయి, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చిన్న చిన్న సందర్భాల్లో సిచ్యువేషన్ కి తగ్గట్టుగా చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా వస్తాయి. అలాంటి బిట్ సాంగ్స్ చాలా రాశారు ఆ సినిమాలో. అండ్ లైక్ ఐ సెడ్, ఇట్స్ అ మల్టీ స్టారర్. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి. ఐ ఆమ్ గెటింగ్ కాల్స్, ఐ విల్ టేక్ దెమ్ ఆఫ్ ఎయిర్. మీరు పాట వినేసి రండి అండ్ వి విల్ టాక్ మోర్.

వాట్ ఎ కాంపోజిషన్ అండి ఇది పాట. నిజంగా నేను అన్నాను కదా ఇందాక కొన్ని కొన్ని పాటల్లో ఇఫ్ యూ ఫోకసెస్ ఆన్ లిరిక్ బాగా అర్థం అవ్వాలి సాహిత్యం అనుకుంటే దాన్ని ఒకలాగా కంపోజ్ చేస్తారు ట్యూన్ ని. కొన్ని కొన్ని పాటల్లో ఇన్స్ట్రుమెంటలైజేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న బిట్ మళ్ళీ వినిపిస్తాయి ఈ పాటలో, మొత్తం పాట వినిపించింది కానీ చిన్న బిట్ వినండి అసలు. దట్ ఇస్ కిరవాణి గారు అనిపిస్తుంది నాకు. హియర్ యు గో. The way he uses smile in asalu adbhutanga anipisthundi. I love, and then also the beat asalu enta perfect. Ee rhythm kuda ippudu ichadam modalayi chudandi.

0: ఎంత బాగుంటుంది, ఎంత క్యాచీగా ఉంటుంది ట్యూన్ అసలు, భలే ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ట్రెండింగ్ ఆల్సో. అండ్ ఆయన టైం ని బట్టి, ఆ టైం ని బట్టి, ఆ సినిమాని బట్టి, యాక్టర్స్ ఎవరు వాళ్ళని బట్టి, వాళ్ళ కథను బట్టి కూడా, దేర్ ఆర్ టైమ్స్ వెన్ కిరవాణి గారు వుడ్ హ్యావ్ టేకన్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ డన్ మ్యూజిక్ అని నా అభిప్రాయం, యాజ్ ఏ లిసనర్, నా అబ్జర్వేషన్ అది. దట్స్ ఇట్. బట్ ఐ డోంట్ నో, I don't know, maybe someday we will know. And nenu ivalu em anukuntunnan ante konni konni paatlu general ga nenu meeku vinipinchanu endukante konni slow ga untayi kaani they are very exceptionally composed paatlu anamata. So chaala sandarbhallo avi nenu vinipinchadaniki avakasam undadu kaani ivalu nenu em anukuntunna ante chinna chinna bits anna paatlu vinipistu aati gurinchi chakachaka maatladukundam oka 5 nimishalu. I'll come back on that. మీరు ఈ పాట, అండ్ బై ద వే ఐ గాట్ ది ఆన్సర్, నంబర్ ఆఫ్ సాంగ్స్ ఆయన ఎన్ని పాటలు రాసుంటారు అని అంటే, లిటిల్ హాసిని అండ్ కాల్డ్ అండ్ టోల్డ్ మీ 23. షీ వాజ్ వెరీ వెరీ సూపర్ క్లోజ్ 25. అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ 25 సాంగ్స్ రాశారు ఆయన. ఇందాక ఒక సినిమాలో మల్టిపుల్ సాంగ్స్ రాశారు, బిట్ సాంగ్స్ అని కూడా అడిగాను. ఆ సినిమా ఏదైంటుందో తెలిస్తే కూడా కాల్ చేయొచ్చు. లేదా ఇప్పుడు మళ్ళీ మీకు ఒక చిన్న మీ మెదడుకి మేత, హియర్ యు గో.
1: సిక్కులు విడిచి పెట్టుకు వస్తెల్లకం, సాధనలోనే చూపడతాలే భోస్వర్గం, సిక్కులు పిలిచే చోటికి వేస్త పాదం, చుక్కలు పిల్లలు చూపిస్తాడే ఈ చాప్.
0: అదండి సంగతి. ఈ పాట, ఏ పాట, ఏ సినిమా, మళ్ళీ కొంచెం.
1: సిక్కులు పిలిచే చోటికి వేస్త పాదం, చుక్కలు పిల్లలు చూపిస్తాడే ఈ చాప్.
0: Gave it away. All right. So, cinema per identify chayindi, party do identify chayindi. 972-636-1966. And nen meeku next vinipinchalanukunna paata, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో చాలా చాలా మంచి పాటలు ఉన్నాయి అనేవి మనకు తెలుసు. అండ్ వి బిన్ లిసనింగ్ అండ్ వి బిన్ ఎంజాయింగ్ దోస్ సాంగ్స్. కాకపోతే అంతకు ముందు ఉన్న కిరవాణి గారి పాటలు, దే ఆర్ లిటిల్ డిఫరెంట్. అవి కొంచెం దే గివ్ యూ అ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అ ఫ్లేవర్. ఎనీవే, ఇందాక నన్ను ఒక రిక్వెస్ట్ సాంగ్ అడిగారు మనము, అంటే లిరిసిస్ట్ గా ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. ఐ హ్యావ్ అ కాలర్, లెట్ మీ టేక్ దెమ్. మీరు ఆనేరు ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, చెప్పండి. క్షణక్షణం కాదు ఆ పాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ ట్రై అగైన్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీ నెక్స్ట్ పాట వినండి, ఎందుకంటే మీ అందరికి చెప్పేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీ పాట వింటూ ఉండండి. నేను వచ్చేస్తా ఇప్పుడే.

0: దండి సంగతి మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి మీరు విన్న కిరవాణి గారి సంగీతంలో ఆయన రాసిన పాట ఇది. పాడిందెవరు? మేల్ సింగర్. చిత్ర గారు అయితే అర్థమైపోతున్నారు ఫీమేల్ సింగర్ అని. మేల్ సింగర్ ఎవరు గుర్తుపట్టారా? వాయిస్ గుర్తుపడితే కాల్ చేసి చెప్పేయండి. మనము బ్రేక్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక నిమిషం మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఆ పైన బ్రేక్ నుంచి మీరు వచ్చాక మనకి ఒక 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఐ క్యాన్ బిలీవ్ ఆల్రెడీ ఐఎమ్ డన్ విత్ ద షో టుడే అండ్ సో మచ్ మోర్ టు టాక్, సో మచ్ మోర్ టు సే అండ్ సో మచ్ మోర్ టు ప్లే. ఆఫ్ కోర్స్ కిరవాణి గారి సంగీతం ఎలా ఉంటుంది అని అనిపిస్తుందంటే నాకు ఆర్ హిస్ పర్సనాలిటీ, ఆయన ఆయన ఎలాంటి how do you em antaru profile cheyali ante ayanani how do you do it anante he is very first of all sangeetam ante chaala of course enta deep ga untaru sangeetamlo ante fun ga kuda untaru ante oka chaala you know lighter level lo kuda ayana music untundi chaala chaala easy going. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాటలు కూడా విందాం మనం. చిన్న చిన్న బిట్స్ చెప్పాను కదా నేను, మీ బ్రేక్ నుంచి వచ్చేసరికి నేను ఆ పాటలు రెడీ చేసి ఉంచుతాను. సో చిన్న చిన్న బిట్స్ వినిపిస్తా ఫుల్ సాంగ్స్ కాకుండా, దట్ వే వీ కెన్ టచ్ మల్టిపుల్ జాన్ర ఆఫ్ సాంగ్స్ దట్ హీ హాజ్ క్రియేటెడ్ ఫర్ అస్. అది ఆయన కాంపోజిషన్ అవ్వచ్చు, పాడిందవచ్చు, రాసిందవచ్చు, ఎలాగైనా కానీ మల్టిపుల్ జాన్రస్ అలా అలా టచ్ చేస్తూ వెళ్ళిపోదాం. స్టే ట్యూన్డ్ విత్ మీ, డోంట్ గో ఎనీవేర్ బికాజ్ యూ గోయింగ్ టు మిస్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ. ఐ బి బ్యాక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
12: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
14: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. నేను క్విక్ గా ఇందాక మీకోసం వినిపించిన ఆ పాట మళ్ళీ వినిపిస్తా. మన్మధుడు చెప్పారు, క్షణక్షణం చెప్పారు, అలా ఏవేవో చెప్పారు, కానీ అసలైన పాట మీరు గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను యాక్చువల్లీ ఇందాక గివ్ అవే కూడా ఇచ్చాను, బట్ ఇప్పుడు కూడా చిన్న హింట్ వచ్చేస్తుంది అనుకుంటా. వినండి, విని ఇది ఏ సినిమా ఏ పాట ఐడెంటిఫై చేయండి.

పార్ట్ ఆఫ్ ద హింట్ ఇచ్చాను మీకు. పార్ట్ ఏది ఐడెంటిఫై చేస్తే కాల్ చేయండి 972-636-1966. అనదర్ సాంగ్ ఆయన పాట రాసి ఆయన పాడి ఆయన మ్యూజిక్ చేసిన ఈ పాట.

అదనమాట. ఇందాక నుంచి రకరకాల పేర్లు, వారసుడు, ఏంటేంటో ఏవేవో పేర్లు వచ్చాయి. అఫ్ కోర్స్ చాలా రోజులైంది పాట విని మనం, కాబట్టి రక్షణ సినిమాలో ఈ పాట నాగేశ్వరరావు గారి, సారీ నాగార్జున గారి సినిమా. అండ్ దిస్ వాజ్ ద సాంగ్. ఈ పాట కూడా ఆయన రాసిందే, కిరవాణి గారు రాసింది. సరే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నేను చెప్పాను కదా మీకు, నేను కొన్ని పాటలు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా నేను వినిపించాలనుకుంటున్నా. సార్ట్ ఆఫ్ అ మెడ్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒకసారి కిరవాణి గారి మ్యూజిక్ ని గుర్తు చేసుకుంటే మనం ఖచ్చితంగా వినవలసిన కొన్ని పాటలు, కొన్ని గుర్తొచ్చే కొన్ని పాటలు ఉంటాయి. అలాంటి పాటలని కొంచెం కొంచెం వినిపిస్తాను. అండ్ దాంతో మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ వస్తాము. ఇవాళ కార్యక్రమాన్ని ఒక స్పెషల్ సాంగ్, ఆయన క్రియేషన్ లోనే ఉన్న సాంగ్ తోటి కంక్లూడ్ చేద్దామన్నది నా ఇంటెన్షన్. సో హోప్ఫుల్లీ నేను అనుకున్నవన్నీ వినిపించేంత టైం మనకి సరిపోతుందని ఆశిస్తూ, ద ఫస్ట్ వన్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సినిమాలో కిరవాణి గారు కొన్ని బిట్ సాంగ్స్ రాశారు, చిన్న చిన్న చిన్న చిన్నవి. అది సినిమా కథకి అనుగుణంగా ఆ సన్నివేశానికి సరిపోయేలాగా ఆ పాత్రలకి తగ్గట్టుగా రాసిన పాటలు అన్నమాట అవి. అది ఏ సినిమా అని అడిగాను నేను. దట్ ఈస్ వేదం. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్, ఆల్ లైక్ యునో మల్టీ స్టారర్ సినిమా ఇది. అండ్ సచ్ ఎ థాట్ ప్రొవోకింగ్ మూవీ, అండ్ ఐ పర్సనలీ లైక్ దట్ మూవీ. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. అండ్ హియర్ యు గో, అందులో ఆయన రాసిన ఒక బిట్ సాంగ్, ఒక చిన్న బిట్ విందాము.

సో అది ఒక జానర్ కింద కన్సిడర్ చేస్తే అండ్ హియర్ యు గో. ఇది కూడా స్లోనే కానీ మెలడీ కానీ ఒక అందమైన మెలడీ. వినండి.

ఇది చాలా అందమైన పాట. సాహిత్య పరంగా చాలా బాగుంటుంది అండ్ పాట పరంగా కూడా చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ సినిమా పెద్దగా ఆదరణ పొందకపోవటం వల్ల పాట కూడా ఎక్కువగా వెలుగులోకి రాలేదు. కానీ నేను రెండు మూడు సార్లు కిరణ్ గారి స్పెషల్స్ చేసిన ప్రతిసారి కూడా ఈ పాట నేను మిస్ అవ్వకుండా వేస్తూ ఉంటా. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంపోజిషన్స్. పర్సనల్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ హోప్ యూర్ ఎంజాయింగ్. అండ్ మోస్ట్ పాపులర్ సాంగ్ ఆయనది ఒకటి ఉంది, అది వినిపించే ముందర ఐ వాంట్ టు ప్లే దిస్ సాంగ్. ఈ పాట ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కాంపోజిషన్. ఇది ఇది అగైన్ సినిమా ఒకరికి ఒకరు అనే సినిమాకి ఆయన చేశారు ఇది. వాళ్ళు ఇద్దరు కూడా అంత లైక్ సూపర్ స్టార్ ఏమంటారు సూపర్ స్టార్ కాస్ట్ ఏమి కాదు, కానీ ఇట్స్ వెరీ లవ్లీ మూవీ. చాలా బాగుంటుంది, స్లోగా ఉన్నా కానీ పేస్ ఇస్ స్లో బట్ ఇట్స్ వెరీ రియల్ అండ్ నా ఫీలింగ్. అందులో ఆయన అన్ని పాటలు ఒకదానికి మించి ఒకటి ఉంటాయి. ఈ పాట నేను వినిపించబోయే పాట ఇస్ వెరీ వెరీ స్పెషల్ కాంపోజిషన్ అని నాకు అనిపిస్తుంది. వినండి, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్.

ఐ కెనాట్ స్టాప్ టు లిసన్ అనమాట. ఆపలేను నేను అలా మధ్యలో ఇలాంటి పాటలు అలాంటి కాంపోజిషన్స్ అని. మీరు వింటే గనక ఈ పాట నోటీస్ చేసి ఉంటే గనక ఇందులో ఆయన హీ ప్లేస్ అగైన్ ఇన్స్ట్రుమెంట్ తో ఆడుకుంటారు. పర్కషన్ ఇస్ ద కీ, దట్స్ వాట్ ప్లేస్ కీ రోల్ ఇన్ దిస్ సాంగ్. ఎంత బ్యూటిఫుల్ గా అంటే ఒక రెండు మనసులు అలా దగ్గరకు అయినప్పుడు ఒక ఇంటిమేట్ సిచ్యువేషన్ లో గుండె చప్పుడు ఎంత కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత వేగంగా వెళ్తుందో, ఎంత ఫాస్ట్ గా గుండె కొట్టుకుంటుందో, అలాంటి ఒక హార్ట్ బీట్ ని అంతకుముందు మనం ఇళయరాజా గారి కాంపోజిషన్ లో ఓం నమః పాటలో అలా వింటాం అది. కానీ అందులో వేగం ఉండదు, అందులో ఒక ఒక రిథమిక్ బీట్ ఉంటుంది. బట్ హియర్ దెర్ ఇస్ దట్ స్పీడ్. ఒక్కొక్కసారి అలా రేజ్ అయిన ఒక ఎమోషన్ మళ్ళా అలాగా కామ్ డౌన్ అయ్యి మళ్ళా అలా రేజ్ అయ్యి, అలాగే పర్కషన్ కూడా ఉంటుంది ఈ పాటలో. దట్స్ మై అబ్జర్వేషన్ అగైన్. సరే, ఇంకొక పాట, ఇది ఎలాంటి పాట అని నా అభిప్రాయం అంటే ఇది చాలా లైట్. ఎందుకందని చూసారా ఎంత డెప్త్ గా ఆయన పాటలోకి వెళ్ళగలరో, అంతే చాలా లైట్ గా అలా సర్ఫేస్ లెవెల్ లో కూడా ఒక పాట క్రియేట్ చేసేయగలరు. అండ్ దాంతో మ్యాజిక్ కూడా క్రియేట్ చేయగలరు. అండ్ దిస్ కెన్ క్యాప్చర్ అడల్ట్స్ అండ్ కిడ్స్ అలైక్. దట్ ఇస్ అ కైండ్ ఆఫ్ సాంగ్ దిస్ వన్ ఫ్రమ్ అనుకోకుండా ఒక రోజు.

120 స్పీడ్ చాలినప్పుడు చాలా స్లోగా అనిపించినప్పుడు అలాంటి మూమెంట్స్ ఉంటాయి. అలాంటి మూమెంట్స్ లో వెన్ యు ఆర్ నాట్ ఇన్ ఎ మూడ్ ఆర్ యు ఆర్ నాట్ ఇన్ ఎ మైండ్ సెట్ టు రియలీ గో డీపర్ యునో, ఐఎమ్ గెటింగ్ ఎ కాల్, లెట్ మీ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు. మేనో మిస్ కాలింగ్. Okay, I lost the call. Definitely call back. So, adandi sangate adi, that is from anukokunda ok roju. So, I was saying, ala oka in-depth alochinchalemu, pedda ekku dinni serious iskolemu annapudu, alanti mindset konni konni sandarbhallo untundi kada, appudu ilanti paatu unte that's oka kicki veru. అలాంటి పాటిది. సరే, ఇప్పుడు కొంచెం ఇంటెన్స్ కి వెళ్తే ఇమోషన్ ని, గుండెల్ని కదిలించగలిగే సందర్భము, ఒక భరోసా ఇచ్చే సందర్భము, ఒక చిన్న నీకు నేను తోడుంటాను అనే ఒక సందర్భం. నౌ యూ అండర్స్టాండ్ విచ్ వన్ ఇట్ ఇస్ కదా. కొంచెం వినేసి వచ్చేద్దాం. నేనున్నాను టైటిల్ సాంగ్.

ఈ పాట ఎన్నిసార్లు విన్నాం కదా. ఇందులో ఏంటి ప్రత్యేకత? ప్రత్యేకత ఏంటంటే ఇందులో వాయిస్ తోటి కొంచెం డిఫరెంట్ గా ఆడారేమో గేమైనా అని అనిపిస్తుంది నాకు. ది అబ్జర్వేషన్ ఇస్ దట్ ఐ ట్రైడ్, అది నేను అనుకున్నాను ఓకే మేబీ ఈ పర్టికులర్ లేబుల్లో సరిగలేదేమో, ఈ పర్టికులర్ క్యాసెట్ లో సరిగలేదేమో అట్లా అనుకున్నాను. కానీ ఇంటెన్షనలీ ద వాయిస్ టోన్ ఇస్ డిఫరెంట్. కొంచెం ఎక్కడి నుంచో ఒక దూరం నుంచి వస్తున్న ఒక శబ్దం లాంటి, వాయిస్ లాంటి ఒక ఫీల్ ఇస్తుంది పాట. ప్రతి మాటలో కూడా భరోసా వస్తుంది కానీ అది ఎక్కడి నుంచో వెనక్కి నుంచి వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అయితే నా థాట్ ఏంటంటే మేబీ దట్ ఈస్ ద సార్ట్ ఆఫ్ వాయిస్ ట్రీట్మెంట్ దట్ యూ వుడ్ హావ్ గివెన్ టు దిస్ సాంగ్ అని, అందుకని ఆ పాట విన్నాం. అండ్ అఫ్ కోర్స్ ప్రతి వాళ్ల గుండెల్ని ఇలా కదిలించేసి దాన్ని పీల్చి పిప్పి చేసి ఇంకా మనం కళ్ళ నుంచి నీళ్లని ఆపుకోలేని ఒక సందర్భాన్ని క్రియేట్ చేయగలిగిన ద గ్రేటెస్ట్ వన్ అండ్ ఓన్లీ చిత్రమ్మ పాడిన ఒక అద్భుతమైన పాట కూడా ఉంది. కొంచెం వినిపిస్తా, అది కూడా ఎక్కువ ఐ కెనాట్ ప్లే దట్ టూ మచ్. బట్ బిఫోర్ దాట్ హియర్ ఇస్ అనదర్ లైటర్ వెయిట్ సాంగ్ అనమాట. ఇది కూడా అంటే సినిమాని బట్టి ఆ క్యారెక్టర్స్ ని బట్టి ఒక అమాయకత్వంతో ఉన్న ఒక అతనికి కొత్తగా పరిచయమైన ఒక స్నేహం, ఆ స్నేహంలోంచి వచ్చే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న అనుభూతులు ఎలా ఉంటాయి, అలాంటి టైంలో వచ్చే ఒకలాంటి క్యూట్ పాట ఈ పాట. అమ్మ చెప్పింది నుంచి

అభిషేక్ కుడ్ ప్లే ఆల్ దీస్ సాంగ్స్, కానీ టైం అయిపోయింది కాబట్టి గబగబ వెళ్ళిపోవాలి కాబట్టి ఈ పాటను కూడా ఆపాల్సి వస్తుంది. సో దిస్ యాక్చువల్లీ గుణం గంగరాజు గారి దర్శకతంలో వచ్చిన సినిమా అమ్మ చెప్పింది, ఆయన రాసినట్టున్నారు ఈ పాటని. ఇంతకు ముందు మనం విన్న పాట కూడా ఆయన రాసిందే అని తెలుసుకున్నాను. సో హియర్ యు గో, క్విక్ గా ఒక్కసారి ఆయన ఆవిష్కరించుకున్న ఒక అద్భుతాన్ని మనం ఒక్కసారి అలా చెక్ మనం వినేసి వచ్చేద్దాం. ఎక్కువ డీప్ వెళ్ళకుండా

తిట్టుకోకండి, కానీ ఎక్కువ విన్లు ఈ పాట నేను ఎక్కువ వినిపించలేను కూడా. సరే, రాసిన వాళ్ళకి సాష్టంగా ప్రణామం చేయాల్సి వస్తే కిరమణి గారికి కూడా సాష్టంగా ప్రణామం చేయాలి, ఎందుకంటే అలాంటి ఒక అద్భుతాన్ని

ఎప్పటిదాకా ఎవరి జర్నీ ఎంత దాకా ఎలా అన్నది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. కానీ అయినా తాపత్రయం కదా, అయినా ఒక అదేదో తరగని ఒక ఆశ, దాంతో పరిగెడుతూ ఉంటాం మనం. ఎనీవే, ఇప్పుడు లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద ఫిలాసఫీ రైట్ నౌ, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ బీయింగ్ విత్ మీ ద హోల్ టైమ్. అను ఇస్ హియర్ టు కంటిన్యూ దిస్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ షో విత్ అనుధమా. కేదార్ షో వచ్చేస్తుంది, సో స్టే ట్యూన్ ఆల్ ద వే టిల్ 9 PM. అండ్ కిరణి గారి కాంపోజిషన్ లో ఈ పాటతోటి ఇవాళ టాటా బై బై మీ అందరికి. Once again, stay happy, stay peaceful, stay fit and stay positive and stay hydrated during this time. Don't forget to have your sunscreen when you are stepping out. Jagrataga undandi. Rep malli kalusukundam. Appudu nenu inka konni paatlu anukunnanu avi vinipistanu. Thank you so much once again. Signing off, Rajeshwari.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్